ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శక 2026 సంవత్సరం, మే నెల 25వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:58 దాటి 53 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం ఢిల్లీలే.

0: for submitting requests. The National Testing Agency, NTA, has postponed the Common University Entrance Test undergraduate CUET 2026 examinations scheduled for 28th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి తరంగిణిలో శివభక్తి గీతాలు వింటారు. ముందుగా ఒక సమాచారం.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళమో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: తక్కువ వడ్డీ లోను కావాలా? నేను యాప్ ద్వారా. అరే వావ్!
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడువులో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి బెండు అప్పారావు చిత్రం కోసం కార్తీక్ నిత్య సంతోషిణి పాండపాట, చంద్రబోస్ రచన, కోటి సంగీతం.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: శ్రోతలు FM 103.5 మెగాహెర్ట్జ్ నుంచి చిత్రసీమ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చంద్రలేఖ చిత్రం కోసం శ్రీనివాస్ చక్రవర్తి పాడిన పాట. సిరివెన్నెల రచన, సందీప్ చోత సంగీతం.
3: తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం

0: మీరు విన్న ఆ పాట చక్రి స్వీయ సంగీతంలో కౌశలతో కలిసి పాడింది. కందికొండ రచన, చిత్రం దేశముదురు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేనికైనా రెడీ చిత్రం కోసం అద్నాన్ సమీ, గీతామాధురి పాడిన పాట, భాస్కర్ పట్ల రచన, చక్రి సంగీతం.

0: 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: టెంపర్ చిత్రం కోసం రంజిత్ లిప్సిక పాండపాట, కందికొండ రచన, అన్నప్రూబెన్స్ సంగీతం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.

0: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు వినండి స్నేహితుడ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట. భాషశ్రీ రచన, శివరామ్ శంకర్ సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా వినండి శంభో శివ శంభో చిత్రం కోసం సాధన శిర్కం పాడిన పాట. చిన్నిచరణ్ రచన, సుందర్ సీబాబా సంగీతం.

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: రాజపథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ పురస్కారాలను తదనంతరం జరిగే రెండవ విడత పౌర పురస్కార ప్రదానోత్సవంలో అందజేస్తారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన క్యూట్ యూజీ 2026 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే తెలియజేస్తారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 5 రోజుల వార్షిక హజ్ యాత్ర సౌదీ అరేబియాలో ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. రాష్ట ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి రైతు గోసా, భాజపా భరోసా యాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద సిద్ధమయ్యారు. ఈరోజు టోర్నీ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సందీక దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలు పెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
1: 20 సంవత్సరాలు.
2: 70 అంటే నాకు 9 సంవత్సరాలండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు

0: అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970లో కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని, సినిమా పాటలు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు, ముక్కలు అంటే బ్యాటరీ ముక్కలని. 4 ముక్కలు కొనితేవయా అనేవారు, అంటే 4 ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అనమాట, రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవండి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని, మా అమ్మగారు మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు పోటీపడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు, అదేంటంటే సంక్షిప్త శబ్ద చలన చిత్రం.
1: అవును,
0: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేవి తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా 1 నెలకొకసారో 2nd సాటర్డే 2nd సండే వచ్చేది అది, ఒక్కొక్క సినిమా, కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా. సంక్షిప్త శబ్ద చలన చిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
1: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
0: ఆల్మోస్ట్ వచ్చేదండి, ఎందుకంటే భారతీయ సినిమాలు తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. నేను థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తూ ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఆ ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
1: సార్, మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
0: అంతకంటే ముందర చెప్తానండి, ఆకాశవాణితో అనుభవం, ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్గా, ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తరరా అని ఒకటి వచ్చేది మన షెహనాయిలో, అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లో, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని సో అండ్ సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డు లాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి, 8 గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం, ఇలా ప్లెయిన్గా ఒకళ్ళు, స్టైలిష్గా ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్ళు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసోలేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు

0: అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి.
1: అది కోరిన
0: డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది మాకు తెలుసుకునేవాడిని ముందర. సో ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాత్రం, మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
0: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ, శ్రోతలు కోరిన పాటలు అని కానీ, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు. ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ది. ఎందుకంటే దానికి ఆ పేర్లు అనేది చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయొచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లాగ ఎదురు చూడడం. ఆ కార్యక్రమంలో మనకు నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ని తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో.
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
0: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో. అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు, ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
1: తప్పకుండా. ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
0: ధన్యవాదాలండి.

అప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిలో పాది వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేది. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళమండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఒళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఒళ్ళో ఎవరు ఒళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీద కొట్లాడుకునేవాళ్ళమండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15కి పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అది అంటే అది వింటే మళ్ళీ స్కూల్ రోజులు గుర్తొస్తాయండి.

0: ఇది కాకుండా
1: కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను, నేను వాయించింది
2: వినిపించండి.
1: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజులో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పనున్నా లేకపోయినా అట్లా అంటే వినడం
1: సార్. మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు, అటు న్యూస్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్, మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్కులో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దలు, వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి రేడియో, దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి. ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ్ల మీద న్యూస్ తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు, అప్పుడు అలా కాదు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు, ఒక్కొక్కసారి ఢిల్లీ నుంచి రిలే అంటారు, ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే చేస్తుంటాయి, ఇంగ్లీష్లోను సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి. వాకాషు ఎంత అని చెప్పి అవన్నీ పార్క్లో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది. ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్10 నుంచో మొదలుపెట్టి టాప్ 1 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, 1 సాంగ్ ఈ వారం ఏంటంటే దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం. నాకు బాగా గుర్తు ఒకసారి 1లో క్యా హువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసీ సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటి అండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా, చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం. ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి లేవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో, వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటాయి.

0: చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి. ఆ పాట మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు, అది ఒక ఏడాది పడద్దో 6 నెలల పడద్దో, ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవండి. ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వార వెంకటస్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు, గాత్ర కచేరీలు కానీ వయలిన్ వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో స్టార్ట్ చేస్తే 1 గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్ర ఎందుకు, నిద్రపోయే టైం ఎందుకంటున్నా అంటే అవి అర్థం కాక కొంతనో, అంటే ఆ ఏజ్కి, అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుద్ది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చిన దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి నేను. అప్పుడు నేను చెప్పేది 1976 76లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్, సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారివి నేను రికార్డ్ చేసుకున్నవి, మీ కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి. అవి నేను అన్ని రేడియోలో రికార్డ్ చేసుకున్నవే. ఇది ఒకటండి, ఇది విజయవాడ కేంద్రం.
1: ధార్వాడ్ కుల్పర్త ఎండి రామనాథన్ వరహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
2: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతి గౌడ రాగం రూపక తాళం.
0: ఇది ఒకటి.
1: తామస వరగమన సుందోళ రాగం.
0: రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత్ర ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో రామ రామ అనే గీత.
0: ఇట్లాగా ఇవన్నీ సేమ్, అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్ని నేను డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది అంటే వీలుగా నేను పెట్టుకున్నాను.
3: ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర?
0: అంటే అన్నీ కాదండి, నాకు నాకు నచ్చినవి
3: నచ్చినవి.
0: అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినవన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతూ ఉండేవండి, మేము లాగడం అంటాం అంటే
3: ఫ్రీక్వెన్సీ
0: రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పెర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు హైదరాబాద్లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట. దూరం వెళ్ళే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్దని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడు అప్పట్లోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిందండి అప్పుడు. ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
3: సార్ మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్ కంటిన్యూస్గా ఒకటే ఉండకుండా, అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఇది ఎలా వచ్చింది సార్?
0: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
3: ఎస్ సార్.
0: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:00

0: 10 నిమిషాలే. సంగీత్ సరిత అని వచ్చేది ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది. దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితాలో ఏం చెప్పేవారంటే, ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు, కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
1: అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
0: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. అని మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వెంజిమూరి సీత, వెంజిమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
1: ఫోక్ సాంగ్స్
0: అప్పట్లో నేను 1979లో రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
1: నాటిక రాశాను
0: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి నేను 1979లో వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్నీ కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గరుండి చూపించారు అన్ని. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మేము మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో. ఏదొచ్చిన పాటలే కాదు, ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి,
2: సోదరులు కానీ వారికి ఎంత ఉందో మీకు నేను వేరుగా చెప్పవలసి అవసరం లేదు, కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి తగిన సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు. మీరు ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా చదువుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
0: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978లో నేను రికార్డ్ చేశానండి మా పొలంలో కూర్చుని ఇక్కడ అక్కడ. అదే విధంగా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకుని నిద్రపోతూ, చెరువు గట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఏకేన ఏక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్ రికార్డ్ చేసుకున్నాను, కానీ అది ఎవరు పాడారో తెలియదు. అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు, ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డు నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడదో
1: తెలిసిపోతుంది.
0: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట. జగజీత్ సింగ్ గారు భార్య, ఆవిడ పాడిన గజలు అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వింటూ చెవి కంటించేసిన వాళ్ళండి రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలామంది వీధుల్లోనే అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
1: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఈస్ గ్రేట్ సార్.
0: ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అండి ముఖ్యంగా.

0: రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి, జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేదేం పని లేదు. అటువంటప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాంటి ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో నాలుగు రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు.
1: మార్కెట్
0: ఉల్లిపాయలు ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు నెల్లూరు హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారు అనేది ఇప్పటికీ నాకు ఎవరన్నా అడగాలి అని అనుకుంటున్నానండి నేను.
1: సార్, అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్, అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గుమ్మి విశ్వనాథం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
0: ఫిల్మ్ మ్యూజిక్ కి లైట్ మ్యూజిక్ కి తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, రెండు వయలిన్లు, ఒక ఫ్లూట్ అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి. ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయికేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్నగారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట ఉంటుంది.
1: బోయి భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు, సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమవతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్. వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నా, నుస్రత్ ఫతే అలీ.
0: పర్టికులర్ ఫార్మాట్ అనేం లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
1: ప్రైమరీ
0: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం, ఎక్కువగా కన్నడ పాటలు ధారవాడ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలు అన్నీ. అప్పుడు చాలామంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సచిన్ గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. తెల్లారేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి.
1: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఆవకాయ ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
0: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగింది.
1: డెఫినెట్లీ
0: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప

0: కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
1: సార్, మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్లో వింటుంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్లో అవి ఉండేవి సార్, పోయిట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
0: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
1: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
0: అలానే లేదండి, నాకు నేను చేసిన వర్క్ని గురించి నేను ఎక్కువ ఇది దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. నేను అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను. నేను అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
1: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
0: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా అలా వినబడాలని ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్బ్యాన్లు, క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయండి. బాగా వచ్చేసి టీ కొట్లు కల్చర్ అనేది తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, ఎందుకంటే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మన వినే దాంట్లో మన కంట్రోల్ లేదు, ర్యాండమ్గా ఏదొస్తే వినాల్సిందే అన్నది నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం ప్రకృతి మనకి ఇచ్చింది. మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, ప్లస్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం, ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, లేదన్నా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకు ఎందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుందండి. బట్ మీడియం వేవ్లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్లో ఉంది, ట్యాబ్లెట్స్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో మీకు అది కూడా నాకు ఇష్టమండి. అది ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లోనే నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అనే పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. సత్య నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి నేను జనరల్గా. సో మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది, ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ కూడా అరగంట, పావు గంట స్లాట్స్లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 minutes, 5 minutes ప్రోగ్రామ్స్.
0: 5 minutes స్లాట్ లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 minutes ప్రోగ్రామ్స్ లో చిన్న లెసన్ ఒకటి ఉంటుంది,
0: 1 minute 30 seconds స్లాట్స్ మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే,
0: ఆకాశవాణి 30 seconds కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 మినిట్ 1 మినిట్ లో డెఫినెట్ అది

0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్న రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: బాల. ఇది పాట అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్ లో ఒక పాట వెళ్తుంది. ఈ రోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ
0: సార్, నమస్కారం.
2: హరి ఓం.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ అమిత్ షా, రాష్ బిహారీ బోస్ తన అసాధారణ వ్యవస్థాపక నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని అందించారన్నారు. ముగ్గురు తెలంగాణ వాసులతో సహా 66 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. 1 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. వరిధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తి కావాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు రద్దులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతి పొందింది. నిన్న జరిగిన ముగింపు కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన శాఖ మంత్రి నారాయణ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉద్యానాధికారులు బహుమతిని స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మండే స్పెషల్, వెండితెరపై సీతగా ఆమె నటన అజరామరం. ఆత్మీయ అనురాగాలు తట్టిలేపేలా సినిమా పాత్రల్లో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. చెల్లెలి పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్, అందచందాలు, చలాకితనం, సౌమ్యతతో సహజ అభినయం, నడకలో నాట్యం, చూపుల్లో సుభాషితాలు పలికే ముఖ వర్చస్సు అన్నీ కలగలిపిన తెలుగింటి సుమవాహిని సినిమా నటి చంద్రకళ గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విందాము.

సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇది మీ అభిమానం ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు నటి చంద్రకళ గారి గురించి. అలనాటి మేడి నటీమణులలో ఒకరైన చంద్రకళ గారు తన మంచి నటనతో అప్పట్లో ప్రతి ఇంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. మరి తనకు నటన పరంగా ప్రఖ్యాతుల పరంగా చెల్లెలి పాత్రలకు ఆమె జీవం పోశారు. అందుకే ప్రతి సినీ ప్రేమికులు తమ ఇంటి సోదరిగా ఓన్ చేసుకున్నారు. వాల్తేరులో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ కన్నడలో స్థిరపడ్డప్పటికీ తెలుగు సినిమాల్లో తనదైన ప్రతిభతో పాత్రల్లో లీనమై అందరినీ మెస్మరైజ్ చేశారు.

నటి చంద్రకళ 2 ఏళ్ల వయసులోనే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి మంచి నర్తకిగా కూచిపూడి భరతనాట్యంలో మరి అనేక వేదికలపై ప్రదర్శనలు ప్రశంసలు పొందారు. 5 ఏళ్ల వయసులోనే తన మాస్టర్ సహకారంతో అద్భుత ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ పరంపరలోనే తన తండ్రిది కూడా మరి సినీ పరిశ్రమ ప్రముఖులు కావడంతో ఆమె ప్రదర్శనలు చూడటానికి సినీ ప్రముఖులు వచ్చేవారు ఆ రోజుల్లో. అలా వారి కళ్లకు చిక్కారు ఈ చక్కని అందాల నటి. అంతే, చూసిన తడువుగానే సినిమాల్లో నటిస్తారా అని అడిగారట. అలా బాలనటిగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే చిత్రాలు నటించే అవకాశం వచ్చాయి. నీలగిరి చల్లన, నీ చూపు చక్కన అంటూ అవకాశాలు వెల్లువెత్తాయి.

1959 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ ఉదయశంకర్ గారు వచ్చారట. ఆ కార్యక్రమంలో చంద్రకళ గారి ప్రదర్శన ఉందట. అయితే అంటే ఆమె క్లాసికల్ డాన్స్ అంటే ఎంత ప్రాచుర్యమో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఉదయశంకర్ గారు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలకు తప్ప వేరే వాటికి వెళ్ళరన్నమాట. సో ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఆమె ప్రదర్శన, ఆమె ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత వారికి

కుటుంబం చెన్నైకి మారిందనమాట. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తన తండ్రి సినిమా వారితో పరిచయం కారణం చేత మరి ఆమెను చూసిన వెంటనే సినిమాలో నటిస్తారా అని చెప్పేసి అడిగారట. అడిగితే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము, డ్యాన్స్ మాత్రమే వచ్చు, నాకు నటన రాదు అని చెప్పారట. కానీ మా తల్లిదండ్రులు నటించమంటే నటిస్తానని చెప్పేసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అలా ఆమె మొదటగా మరి తల్లిదండ్రుల ఇష్టంతో బాలనటిగా మొదటగా సతీ సుకన్య సినిమాలో 1962 సంవత్సరంలో నటించారు. అలా మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే హిందీ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి దర్శకత్వం చేసినటువంటి శ్రీ రామాంజనేయ యుద్ధం సినిమాలో కూడా బాలనటిగా నటించారు చంద్రకళ. 1963 విడుదలైన ఈ సినిమా మరి డైరెక్ట్గా ఆమె నటిగా నటించారనమాట. 1963 చివరిలో కథానాయికగా అవకాశం వచ్చింది. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అని చంద్రకళ చలాకితనంతో అద్భుతంగా నటించారు.

0: 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మండే స్పెషల్లో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. వెనితెరపై బాల నటిగా బదులు కుమారి చంద్రకళగా పేరు మార్పు మాదిరిగానే అందరూ మెచ్చిన నటిగా మంచి గుర్తింపుతో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమయంలో 1965 విశాల హృదయాలు సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించే గొప్ప అవకాశం వచ్చింది. అది కూడా సెకండ్ హీరోయిన్గా. ఇక ఆ సినిమా తర్వాత చంద్రకళ వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరీర్ పరంగా. ఎందుకంటే మరి తను వచ్చినటువంటి కొద్ది సమయంలోనే హీరోయిన్గా మంచి కథానాయికగా మంచి నటిగా ఎదుగుతున్న క్రమంలోనే 1-2 సినిమాల తర్వాత వెంటనే అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఆమె అభినయం, ఆమె నటన, ఆమె ప్రతిభ, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఇలా మరి పెద్ద పెద్ద నటుల చేత ఆకర్షించబడింది అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అన్నమాట. సో అంతటి ప్రతిభాశాలి చంద్రకళ గారు

తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 100కు పైగా సినిమాలతో తెలుగులో అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణమరాజులతో కలిసి నటించారు. అలాగే రామకృష్ణతో, చంద్రమోహన్తో ఇలా చాలామంది హీరోలతో నటించారు. మంచి మంచి సినిమాల్లో నటించారు, మంచి గుర్తింపును సంపాదించుకున్నారు, మంచి నటనతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు, మంచి చిత్రాలతో నటన పరంగా తన అద్భుతమైన ప్రతిభ ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె కెరీర్లో ది బెస్ట్ అండ్ మూవీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీస్ అని చెప్పుకోవడానికి చాలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఆమె నటించిన సినిమాల్లోని పాటలన్నీ కూడా దాదాపుగా అన్ని సూపర్ డూపర్ హిట్సే. అలాగే ఆమె పై చిత్రీకరించినటువంటి పాటలు కూడా అందరి హృదయాలను దోచుకున్నాయి. ఇక వీరందరికీ, అగ్రహీరులందరికీ మరి చెల్లిగా కూడా నటించి, చిత్ర పరిశ్రమకి చెల్లిగా, ప్రేక్షకులందరికీ సోదరీమణిగా అంత గొప్పగా అద్భుతంగా నటించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

0: 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్ర పరిశ్రమలోకి యువ కథానాయికగా అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే అగ్రహీరులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అలాగే చంద్రమోహన్, రామకృష్ణ ఇంకా ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశాలు మెండుగా వచ్చాయన్నమాట. వానశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనులైనటువంటి చంద్రకళ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులకు చెల్లెలుగా నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ. మరి ఆ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నటిగా తన నటన కూడా అలా వచ్చిన ప్రతి పాత్రకు జీవం పోసి ఆ పాత్రలు లీనమై నటించారు, అందరినీ ముగ్ధుల్ని చేశారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకోసనే కార్యక్రమంలో అలనాటి మేటితారా చంద్రకళ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు చలనచిత్ర సంచలన సినిమా, ఆల్ టైమ్ హిట్ దసరా బుల్లోడులో ఏనాడుకు మరదలుగా నటించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె సినిమాలో క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మానసిక సంఘర్షణ, తండ్రి ఒకవైపు, బావ, పెళ్ళి ఇదంతా, మరొకవైపు వానిసరితో ఆయన ప్రేమలు పడతారు. ఈమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ రియల్ లైఫ్ కూడా. మరి ఈ సన్నివేశంలో ఆమె పండించినటువంటి నటన నిజంగా అందరినీ భావోద్వేగానికి లోను చేస్తుంది. ఇక్కడ ఈ సీన్ అయిపోయాక, అంటే సినిమా షూటింగ్ సమయంలో ఆమెను చూసి, అంటే సెట్లో ఏఎన్ఆర్ గారు, ఏంటి ఇలా నిజంగానే క్యాన్సర్ వచ్చిందా నీకు అని అన్నారట. అంటే అంతలా పాత్రలో ఆమె లీనమైపోయి జీవించేశారు. కానీ ఇక్కడ ఒక సంఘటన, సినిమా జీవితంలాగే ఆమె నిజ జీవితంలో కూడా క్యాన్సర్తో బాధపడ్డారు.
2: ఏం బావా, పెళ్లి చూపులు చూడటానికి వచ్చావా? చూడు బావా, బాగా చూడు. నేను నీకు తగ్గట్టున్నానా బావా? అందరూ నేను చిక్కిపోయానంటున్నారు, కొందరు నాకేదో జబ్బు అంటున్నారు. మా నాన్న మాత్రం నాకే జబ్బు లేదంటాడు, ఒకవేళ ఉన్నా పెళ్లి చేస్తే తగ్గిపోతుంది అంటున్నాడు. బావా, ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పడానికే రాలేదు కదా.
3: నీకేమైనా మతిపోయిందా?
2: ఇప్పుడు కాదు బావా, మతి ఎప్పుడో పోయింది.
1: అంత అత్యద్భుతంగా నటించారు చంద్రకళ గారు. ఇక సతీ సుకన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతో పెద్ద కథానాయకులతో నటించే అవకాశం ఎవరికి దక్కలేదేమో, చంద్రకళ గారికే తప్ప అన్నట్లుగా ఆమె నటించారు. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువే అయినా, ఆమెకున్నటువంటి లెంత్ తక్కువ అయినప్పటికీ గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి నటన ప్రతిభ ఆమె సొంతం. ఎన్టీఆర్తో చెల్లెలుగాను, విశాల హృదయాల్లో, అలాగే తల్లా పెళ్ళామ, పవిత్ర హృదయాల సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా నటనతో సవాలు విసిరారు, విజయం సాధించారు. ఎన్టీఆర్ ఆమె నటనను చూసి బాగా ప్రోత్సహించి చాలా సినిమాలలో, అంటే పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కూడా నటించి సువర్ణ అవకాశం ఇచ్చారు. సినిమాలు కూడా విజయం సాధించడంతో దర్శకులు, నిర్మాతలు వరుస కట్టారన్నమాట. అందాల తార చంద్రకళ కోసం ఆడపడుచు సినిమాలు ఎన్టీఆర్ శోభన్ బాబులకు మరి సోదరిగా నటనపరంగా పంట పండింది. స్క్రీన్పై ఎంత అద్భుతంగా నటించడం అంటే నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి హీరోయిన్గా కంటే కూడా ఆమె చెల్లెలుగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోవటం, ఆ పాత్రకు జీవం పోయటం ఆమె నైజం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఈ కార్యక్రమంలో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు, అలాగే ఆమె నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీస్ నుంచి ఆనిముత్య లాంటి పాటలు వింటున్నాం. ఇక ఆమె కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ గారిది కూడా ఒక మంచి ప్రస్థానం అని చెప్పుకోవచ్చు, సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ చంద్రకళ కలిసి జోడీగా తెరకెక్కిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇంటింటి కథ, నమ్మక ద్రోహులు, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు, అలాగే అన్నదమ్ముల సవాలు, కురుక్షేత్రం, మా ఇంటి వెలుగు, చెల్లెలి కాపురం, మీన, ఇన్స్పెక్టర్ భార్య వంటి పలు విజయవంతమైన సినిమాలు వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటనతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక హీరో శోభన్గా శోభన్ బాబు గారితో చంద్రకళ గారు కథానాయక కంటే చెల్లెగా నటించిన సినిమాలు ఎక్కువ ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. ఆడపడుచు అంటే ఇలా ఉండాలి, అన్నా చెల్లెళ్ళు అనురాగం ఇలా బృందావన తోటలో పూసే పువ్వుల మాదిరిగా ఉండాలి అనేంతగా తన పాత్రకు జీవం పోశారు.

అందాల నటులు శోభన్ బాబు, అందాల జాబిలి చంద్రకళ, వీరిద్దరు కాంబినేషన్లో వీరిద్దరు కలిసి నటించినటువంటి చాలా సినిమాలు కూడా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాలు కావటం చాలా చాలా విశేషం. అందరికీ మంచి పేరు వచ్చిందన్నమాట. చంద్రకళ గారంటే ఇలా ఉంటారు, ఆమె స్వతహాగా నాట్య కళాకారిణి కాబట్టి స్వతహాగా మంచి ఫ్యామిలీ కాబట్టి మంచి సౌమ్యతతో ఉంటారు, మంచి ఎవరిని నొప్పించకుండా మనస్సుతో అన్నమాట. ఆమెకు తగ్గట్టుగా ఆమె ముఖ కవలికలు, ఆమె బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, ఆమె హృదయానికి తగ్గట్టుగా సినిమాలు రావటం, అవన్నీ కూడా అత్యంత ప్రజాదరణ పొందటం ఆమెకే చెల్లింది. నిజంగా హిట్ లిస్ట్ చాలా ఉంది, కానీ ఆమె గురించి ప్రస్తావన, ఆమె వ్యక్తిగత జీవితం ఎక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే ఆమె తెర వెనకాల ఉన్నటువంటి జీవితం వేరు, తెర ముందు ఎంత అందంగా కనిపించారో తెర వెనకాల కూడా అన్ని కష్టాల కడల్ని చూశారు, కన్నీళ్ల సంద్రాలను చూశారు, అవన్నీ ఎవరికి చెప్పకుండా. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా, సినీ ప్రస్థానం ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. సో అంత అద్భుతంగా నటించినటువంటి వీరి కలయికలు వచ్చినటువంటి చాలా సినిమాలు, చక్రవాకం, కోడినాగు, కిలాడి బుల్లోడు, శాంతి నిలయం, మాతృదేవత, దేశం అంటే మనుషులు, కన్నతల్లి, ఇద్దరు ఇద్దరే, ఇలా కొన్ని సినిమాల్లో మరి కథానాయకులుగా, హీరో హీరోయిన్లుగాను, అన్నా చెల్లెలుగాను నటించారు. ఆపాల గోపాలని అందుకున్నారు, అందాల జోడిగా వెండితెర మంచి నటులుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం వెండితెర కావ్యం. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి కథానాయకులుగా, కథానాయికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగినటువంటి వెండితెర కావ్యం సంపూర్ణ రామాయణం. ఈ సినిమాలో సీతాదేవిగా ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్ధుల్ని చేశారు. ఈ మూవీ ఓ సంచలనం. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు జనజాతరల బళ్ళు, సైకిళ్ళు, కాలినడకన, ఇలా ట్రాక్టర్ల మీద ఇలా తండోపతండాలుగా వెళ్ళి ఎక్కడ సినిమా నడిస్తే అక్కడికి వెళ్ళి చూడటం గొప్ప విశేషం అన్నమాట. అంతలా మెస్మరైజ్ చేశారు, ఆ పాత్రలకు జీవం పోశారు. అంత గొప్ప సినిమా సంపూర్ణ రామాయణం.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 48 సెకండ్లు. కొద్ది క్షణంలో చైతన్య స్ఫూర్తి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సేవ, కళ, సైన్స్, క్రీడ, ఆవిష్కరణ, ఇలా ఎంచుకున్న రంగం ఏదైనా సరే మనస వాచ కర్మేణ వారు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం పరితపించారు. లక్ష్య సాధనలో అవిరళంగా కృషి చేశారు. ఎంతోమంది జీవితాల స్ఫూర్తి వెలుగులు నింపగలిగారు.

మరెందరికో మార్గదర్శకులుగా మారారు. దేశ సేవలు ఇదొక ముఖ్య భాగమని విశ్వసించి విజేతలుగా నిలిచి పద్మాలయ వికసించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభతో విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఢిల్లీలో మరి రాష్ట్రపతి భవన్లో ఎంతో అట్టహాసంగా ఈ పద్మ అవార్డ్స్ పురస్కార ప్రధానం కార్యక్రమం మరి ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి, మరి జరగబోతున్నాయి, ఈ సాయంత్రం జరుగుతాయి అన్నమాట. సో గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారి చేతుల మీదుగా మరి ఈ అవార్డ్స్ను అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది వివిధ భారతి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి, పైగా పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నటువంటి ఒక మంచి ప్రముఖ డాక్టర్ అన్నమాట. ఎలాంటి డాక్టర్ అంటే అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేశారు వారు ఎంచుకున్నటువంటి రంగంలో. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 15,000 మందికి చికిత్స చేసి విజయం సాధించి పద్మశ్రీ అవార్డ్ అందుకోబోతున్నటువంటి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మ అవార్డ్స్ అందుకోబోతున్న తరుణంలో పద్మ అవార్డ్స్లో మరి మంచి వైద్యాన్ని అందించి క్యాన్సర్ రోగుల పట్ల ప్రేమను దయను చూపి క్యాన్సర్ రోగాల యొక్క మూలాలను తెలుసుకొని ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి విజయం సాధించినటువంటి ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నటువంటి పద్మ అవార్డ్స్లో మరి ఎన్నెన్ని వచ్చే వివరాలు కూడా మాట్లాడుకుని మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం 131 పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీలుగా మరి ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. 113 పద్మశ్రీ పురస్కారాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కనున్నాయన్నమాట. ఈరోజు వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, అలాగే ఉప్పొంగే హృదయంతో వెళ్ళి మరి ఆ అవార్డ్స్ని తీసుకున్నారనమాట. నిజంగా ఎంత గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఒక రంగంలో మనం చేసినటువంటి కృషికి గాను సరే వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు, కానీ భారత ప్రభుత్వం మనని గమనించి మన కృషిని మెచ్చుకొని మన కృషికి ఫలితంగా ఒక అవార్డ్స్ రావడం అనేది నిజంగా జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలి. నిజంగా ఇది ఒక గొప్ప శుభతరుణం అన్నమాట. ఆనంద భాష్పాలతో కళ్ళ నిండా ఉప్పొంగిన ఆనందంతో వెళ్ళి అవార్డ్స్ని తీసుకుంటారు. పైగా గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రావటం అనేది నిజంగా ఒక గొప్ప ఎసెట్, జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక గొప్ప తరుణం అన్నమాట. మరి ఇందులో మనకు తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. వారు ఈరోజు అందుకోబోతున్నారు. ఇందులో సైన్స్లో 3, వైద్య రంగంలో 2, కళారంగంలో 1, పాడి పశుసంవర్ధక రంగంలో కృషి చేసిన రామిరెడ్డి మావిడి వీరు పద్మశ్రీ అవార్డ్స్ను స్వీకరించనున్నారు ఈ సాయంత్రం అన్నమాట. మరి ఇందులో ఒకరు క్యాన్సర్ రోగుల పట్ల మరి విశేషంగా కృషి చేసి క్యాన్సర్ రోగాన్ని తగ్గించడం కోసం, తర్వాత క్యాన్సర్ రోగులకు నయం చేసి వారి కోసం ఉచితంగా ఒక వైద్యం చేస్తూ ఒక ఫౌండేషన్, స్వచ్ఛంద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేసి మరి ప్రభుత్వాన్ని మెప్పించినటువంటి ఒక డాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. ఈరోజు మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ అంటే ఇదొక మాయరోగం, ఒక భూతం వచ్చిందంటే వదలదు, శరీరం అంతా విస్తరించి కణజాలాలను నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ రోగం వైద్య శాస్త్రాన్ని శాసిస్తోంది. దీన్ని ఎలాగైనా అధిగమించాలని విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు.

అయినప్పటికీ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. అందుకే ఈ మాయ రోగం బారిన పడ్డ వ్యక్తులకు భరోసా కల్పించేందుకు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను నిర్మూలించేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమందికి ప్రాణదానం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్ వాసి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనందరెడ్డి గారి జీవితాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనం తీసుకుందాం. మరి ఇలాగే ఈరోజు పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ అవార్డీస్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి చేతిన స్ఫూర్తిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మరి ఇది ఒక మంచి సబ్జెక్ట్, అందరూ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ క్యాన్సర్ రోగం అనేది ఎంత మాయ రోగము, ఎంత మహమ్మారి అనేది దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ రోగులలో ఒక భరోసా నింపుతున్నారు. ఎస్, మనం బ్రతుకుతాము, ఇది దీన్ని జయిస్తాము, ఎస్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి ఇంటికి హాయిగా ఆ ముఖంలో ఆనందాన్ని నింపుతూ మరి సంతోషంతో ఇంటికి పంపినటువంటి సందర్భం అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో జనత గ్యారేజ్ స్టూడెంట్ నెంబర్ 1, అలాగే జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాటలు విన్నారు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:32 తెలుగులో వార్తలు.
1: ముప్పై నిమిషాలుగా వస్తుంది తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: నరేంద్ర మోదీ జీ నే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాహతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీ నే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
0: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు.

అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ముందుగా నారీ నారీ నడుమ మురారి సినిమా కోసం యాజిన్ నిజార్ పాడింది

0: కార్యక్రమంలో మీరు విన్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. ఇప్పుడు విందాం F3 మూవీ నుంచి. గానం రామ్ మిర్యాల.
1: లేని లైఫ్ ఏ కష్టాన బాధ డబ్బు, పైసా ఉంటే లోకమంత పెద్ద డాన్స్ క్లబ్బు.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్.

0: 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం ది రాజాసాబ్ మూవీ నుంచి.
1: He got flow, we got style. Make it move with a smile. Everybody step aside, step aside. Watch out, coming a vibe.

0: గేమ్ చేంజర్ సినిమా నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. ఇప్పుడు విందాం డీజీ దువాడ జగన్నాథం సినిమా నుంచి జస్ప్రీత్ జార్జ్ రీటా పాడిన సూపర్ హిట్ సాంగ్.

ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29వ తేదీన ఇంక్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈరోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కులకచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు వెళ్తా ఉన్నాం, ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్టే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేసేయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దాచి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500 పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కలు వరి ధాన్యాన్ని

0: మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధి కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ది శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి. జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి. అధిక ఎండవేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు. నీడ, గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్ధేష్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్టయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరవపేట భీమారంగరమ్మ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యతస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారులకు, కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పాలియెస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం, కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు May 1 తేదీ నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 93,000కు పైగా పాఠ్య పుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల

సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమని సర్పుద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు విందాం షో టైం. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోదాం. మంచి మంచి సమాధానాలు, మంచి మంచి ప్రశ్నలు మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు కూడా రెడీగా ఉండండి సమాధానం చెప్పడానికి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి షోటం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరి శ్రోతలు మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. అలా ఆర్డర్ పాటిస్తే తప్పకుండా అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే చెప్పిన నెంబర్కి, అంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. గీత రచనలు సిరివెన్న సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న అనుకుంటున్నాను, కాంప్లికేటెడ్గా ఉందా అని ఆలోచన వస్తుంది. ఎందుకంటే మరి చాలామంది శ్రోతలు దాదాపు ఒక 50-60-70 మంది దాకా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం అడిగినటువంటి ప్రశ్న, తాళం పెట్టిన దేశం ఏ దేశాన్ని అని పిలుస్తారు, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని మనం ప్రశ్న వేసాం. మరి దీనికి సరైన సమాధానంగా అయితే ఎవరు కూడా చేయలేదు, ఒక్కరు తప్ప చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేశారు షోలో. సో వారందరికీ ముందుగా థ్యాంక్స్, ఎందుకంటే మనం చెప్పినటువంటి ఆర్డర్ వారందరూ కూడా తోచతప్పకుండా పాటిస్తున్నారు. ముందు ఆన్సర్, తర్వాత పేరు, ఊరు పేరు టైప్ చేస్తే కరెక్ట్గా ఎవరు చేశారు ఏంటి అనేది మనకు స్క్రీన్ మీద ఈజీగా ఉంటుంది చదవటానికి. సో కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు మాత్రం కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు కూడా సరైన ఆన్సర్ చేయలేదు. కారణం ఏంటంటే మరి వారికి దొరకలేదో ఏమో, లేకపోతే మరి ఏ అనేది వచ్చింది కాబట్టి టకటక చకచక ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటుంది అది. కానీ కొన్ని కొన్నిసార్లు దాని మీదనే పూర్తిగా ఆధారపడటం

కాకుండా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎనీహో, మరి ఒకరు మాత్రం చెప్పారు వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మరి సరైన సమాధానం బోలివియా. సో ఇదన్నమాట ల్యాండ్ రాక్, ల్యాండ్ లాక్ కంట్రీ ఏది అనేది దీనికి సమాధానం అనమాట ఇది. సో మరి బొలివియా అనేది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వీరికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే, అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రశ్న మరొకసారి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి పాట అయిపోయేలోపు.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇన్ టైంలో పంపించారు. మరి వారి అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సులోచన కరీంనగర్, తర్వాత చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, మేడిపల్లి శ్రీ తేజ శ్రీరామ్, హంపాపురం విలేజ్ నుంచి వీరు చిరంజీవి నాగభూషణం ఇంకా నారాయణస్వామి, బుధన పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, ద్రోణంరాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుండి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశం సుగుణా రామ్ప్రసాద్ రామ్ చరణ్, హైదరాబాద్ నుంచి బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఫిర్యాద్గూడ నుంచి శ్రీనివాస్, జితేందర్ దీకంపల్లి నుంచి దస్తగిరి ఫ్రమ్ పుదుటూరు నుండి, ముసాఫ్పేట్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీనారాయణ, ఇంకా పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి కుటుంబ సభ్యులు, తర్వాత అప్పలరాజు పెడ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీ సుమలత సంతోష్ కుమార్ నితి సంతోషిణి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, పోలపల్లి శ్రీనివాస్ ఓదెల భూమయ్య సిరిసిల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహారి యశోద, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పద్మ నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీస్ నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, వీరు బి దివాకర్ ఉమ్మడ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ అలాగే అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి,

ఇదంతా కూడా సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో, మరి ఇన్ టైంలో కాకుండా తర్వాత కూడా చాలామంది ఆన్సర్ చేశారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది FM వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిద్ భారతి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చరణం వచ్చేస్తుంది, ఒక పాటకు సంబంధించి. అది ఏ చిత్రం నుంచి అనేది ప్రశ్న అన్నమాట. సో సరిగ్గా వినండి, పాట వచ్చేస్తుంది, చరణం మాత్రమే.

విన్నారు కదా ఆచరణం. ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆశ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షోటైంకే కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆమె సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగలగీతం అది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాటలోని చరణం వినిపించాము, ఆ చరణానికి సంబంధించినటువంటి, ఆ పాటకు సంబంధించినటువంటి చిత్రం ఏంటి అని మనం ప్రశ్న వేశాము. అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు సమాధానం రాలేదని కాదు, మీకు దొరకలేదు అనేది. సో చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న వేశానేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మీరు పాటల ప్రియులు, చాలా ఏళ్ల నుంచి దశాబ్దాలుగా రేడియో వింటున్నారు కాబట్టి అన్ని పాటలు మెమరీలో ఉంటాయి కాబట్టి అలా కొంచెం ప్రయత్నం చేశాను. అయితే ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. మరి చాలామంది శ్రోతలు మాత్రం షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సో హ్యాపీ, బట్ సమాధానం చేయలేదు ఎవరు కూడా. సమాధానం ఏంటి అంటే, ఆ పాటకు సంబంధించిన చిత్రము బావా మరదలు, బావా మరదలు సినిమా నుంచి ఆ పాట అన్నమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను.

అదన్నమాట మ్యాటరు. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, రైటీనైటిస్ పిగ్మెంటోసా, సరిగ్గా వినండి, రైటీనైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మళ్ళీ ఒకసారి చదువుతా, రైటీనైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళు, సరైన సమాధానం చెప్పిన వాళ్ళు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ, ఇన్ టైంలో పంపిన వాళ్ళు జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కింద నుంచి, అలాగే మరొక శ్రోత వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఇంకొక శ్రోత సింబల్ ఇచ్చారు, వీరు కూడా వీరి పేరు సంతోషి, అడ్రస్ తెలీదు. సో సరైన సమాధానం అది, సింబల్ ఇచ్చినా కూడా కరెక్ట్గా పంపారు. పోలిపల్లి శ్రీనివాస్ వదిల బొమ్మయ్య సిరిసిల్ల నుంచి, తర్వాత మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల నుంచి, ఎం నరేష రోజా శిరీష ఓంకార్ వీరు, లక్ష్మీ నరసింహ కూడా కరెక్ట్ ఆన్సర్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నాగరకర్ల నుండి కే దుర్గాదేవి అనన్య గౌతమ్ శ్రీశైలం, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, సేర్ల వెంకటేశం సుగణ రాంప్రసాద్ రామ్చరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు పెడను

అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుడి గ్రామం నుంచి. బి దివాకర్ ఉమ్మడి నుండి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుండి. చోడవరపు లక్ష్మీ శశాంక్ గాయత్రి విస్తృత మహాద్యుతి సంహృతి మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుండి. నందిపేట నుంచి వెంకటేష్. తర్వాత ఎస్, వీరు కరెక్ట్గా పంపలేదు. నాగర్కర్నూలు జిల్లా నుండి నేదురుని కళ్యాణ్చారి కల్వకుర్తి వారిది. అలాగే రాకేష్ ఫరీదా నందిపేట నుంచి. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి. తర్వాత వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుండి. కొండారెడ్డి సీతవటం నుంచి ఒక అనుసరిచ్చారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుండి. పద్మజ నాగకుమార్ మలాపూర్ హైదరాబాద్ నుంచి. తర్వాత భాను మియాపూర్ నుండి.

భారత వీరు అనితాపురం గజ్వేల్ నుండి, కొండారెడ్డి సీతవటం నుంచి ఒక అనుసరించారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుండి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, కార్తీక్ నోముల రంగారెడ్డి జిల్లా నుంచి, ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుండి, తర్వాత మరొక శ్రోతలు రంగ హైదరాబాద్ నుండి, సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం విద్ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న ఆన్సర్ ఏంటి అంటే, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది అంటే కళ్ళు, ఐస్, ఇలా రకరకాలుగా కంటికి సంబంధించి చెప్పేసి రకరకాలుగా ఆన్సర్ ఇచ్చారు. ఏది ఏమైనా కూడా కార్యక్రమంలో పాల్గొని సరైన సమాధానం పంపి మీరు ఉత్సాహంగా ఉంటూ మాలో ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నందుకు మీరందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అలా అదేవిధంగా థ్యాంక్ చెప్తున్నాను. తర్వాత ఇన్ టైంలో పంపకుండా తర్వాత కూడా చాలామంది పంపారు, అవి కూడా కరెక్ట్ ఆన్సర్సే, వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు వింటాం శక్తిశీలి. Women Empowerment Show. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు ఒక విక్టరీ సాధించిన రోజు. ఒక అమ్మాయి సరిగ్గా 12 సంవత్సరాల క్రితం, సరిగ్గా ఇదే రోజు, ఒక 14 ఏళ్ల బాలిక, 9వ తరగతి చదివే ఒక అమ్మాయి. కఠోర సాధన, అతిపెద్ద సాహసం, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం చేరి 3000 జెండను ఎగరవేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కురాలు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి అతి తక్కువ వయసు గల వారిలో ది ఎవరెస్ట్ అని చరిత్రను లిఖించుకున్న యువ మహిళా శక్తి గురించి తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

కార్యక్రమంలో మీరు విన్న పాట తొలి ప్రేమ సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవ. మనం వింటున్నాం శక్తిశీలి. అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన విజేత పేరు పూర్ణ మాలావత్. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఫాకాల్ గ్రామానికి చెందిన గిరిజన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సాహసి ఆమె. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన నాటికి 9వ తరగతి చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమె విద్యాభ్యాసం చేశారన్నమాట. నిజం చెప్పాలంటే విద్యార్థి దశలోనే లక్ష్యాలు పురుడు పోసుకుంటాయి. అలా తనకు కూడా ఎవరెస్ట్ను చేరాలనే సంకల్పం పెట్టుకుని కఠోర సాధన చేశారు పూర్ణ మాలావత్.

నిజానికి పర్వతారోహణ చేయాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, సంకల్పం, పట్టుదల, గట్టి నమ్మకం, నిరంతర కఠోర సాధన ఇవన్నీ ఉండాలి. పైగా వీటికి తోడు శారీరక దారుఢ్యం, ప్రోత్సాహం ఇవన్నీ కూడా ఉండాలి. శిక్షణ ఎలాగో అవసరం అనుకోండి, ఇవన్నీ ఇంత చిన్న వయసులోనే ఎలా వచ్చాయి? అసలు మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కాలి అనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? ఎవరు ప్రేరణగా నిలిచారు? ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ అడ్వెంచర్ ముందు పూర్ణ మాలావత్ ఏ పరీక్షలు నెగ్గారు? ఇలాంటి ఆసక్తికర అంశాల గురించి ఆలోచనలు వస్తున్నాయి కదా? ఎస్, నాకు కూడా వస్తున్నాయి. ఆ వివరాలు కూడా చెప్తే వింటూ ఉండండి ఎఫ్ఎం వివిత్ భారతి.

శక్తిశీలి కార్యక్రమంలో మీరు విన్న పాట జల్సా సినిమా నుంచి కేకే పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ కేంద్రంగా ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు రాక్ క్లైంబింగ్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ సమయంలో 3 ఏళ్లుగా ఆ సంస్థ వారు భువనగిరిలో రాక్ క్లైంబింగ్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నమాట. ఆ సంవత్సరమే అంటే 2014 సంవత్సరంలో పూర్ణ మాలావత్ చదువుకుంటున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓపి ఎవరెస్ట్ అంటూ ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనమాట. అంతే, అలా ఆ సెక్షన్లో 150 మందిలో 20 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే అందులో పూర్ణ మాలావత్ ఒకరనమాట. అలా ఎవరెస్ట్ శిఖర ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. ఇంకా మంచి మంచి విషయాలున్నాయి, చెప్తా వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అతి పిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని

జరిగిన సందర్భంగా చరిత్ర సృష్టించిన ఆ రోజును మరి గుర్తు చేసుకుంటూ సరిగ్గా ఇదే రోజు కాబట్టి ఆ సాహసికరాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్లకు స్ఫూర్తిగా మార్గదర్శకురాలుగా ఆమె చేసినటువంటి సహం నిజంగా సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నమాట. మాలావత్పూర్ణ ఆమె మరి ఇంతమందిలో 25 మందిని సెలెక్ట్ చేశారు. మరి 25 మందిలో కొన్ని పర్వతాలను అధిరోహించారు. కొన్ని పర్వతాల తర్వాత మరి వీరిద్దరిని అంటే చాలా యాక్టివ్గా వీరు చేస్తున్నటువంటి ఆ సాహసం గుర్తించి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరిలో మాలావత్పూర్ణతో పాటు ఎస్ ఆనంద్ కుమార్ అన్నమాట. వీరిద్దరూ కలిసి సాహస యాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఏమో ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మీ కొండలరావు దంపతుల కుమారులు అన్నమాట. అయితే మరి ఆయన బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. స్వచ్ఛంద సంస్థ స్పైరోస్ పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్ సంస్థలతో కలిసి ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వీరంతా నడుం బిగించారనమాట. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి వీరిద్దరికి స్పెషల్గా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎంత శిక్షణ తీసుకున్నా కూడా పర్వతారోహణ అధిరోహించిన వారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే ఇంతకు ముందు ఎవరైతే అధిరోహించారో వారి యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే పిల్లలు కదా వీళ్ళు. వీరితో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీరితో పాటు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే మరి ఈమె మాత్రం అతి చిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించారనమాట. సో వీరితో పాటు వాళ్ళందరూ వెళ్ళారు. అయితే వారందరితో కలిసి మంచిగా శిక్షణ తీసుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఈ సాహసానికి నడుం బిగించారు, తొలగి అడుగు వేశారు. మరి 2014 ఏప్రిల్ 4 మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి సత్యయామిని పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో సరిగ్గా ఇదే రోజు మే 25 12 సంవత్సరాల క్రితం అతి చిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రలు ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు, ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక శిఖరాన్ని ఎక్కాలి అని అంటే దానికన్నా ముందు వారి యొక్క ప్రతిభ ఏంటో తెలియాలి కాబట్టి వారికి ముందు అంటే వీరిద్దరు అంటే తెలంగాణ నుంచి 9 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ నుంచి 2 సెలెక్ట్ అయ్యారనమాట. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే కన్నా ముందు వీరు ఏం చేశారు, ఎలా వీరు చేయగలరు అని శిక్షకులకు కానీ ఆ సంస్థలకు కానీ ఎలా వీరిపై నమ్మకం కలిగింది అనేది ఒక ప్రధాన అంశం అన్నమాట. అయితే 20 మందిని మౌంట్ రైనాక్ పర్వతం అంటే 17,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక శిఖరాన్ని అధిరోహించడానికి తీసుకువెళ్తే అక్కడ మరి వీరిలో ప్రతిభ కనపరిచారు. 9 మందిని తీసుకున్నారనమాట. ఆ 9 మందిలో మన ఇద్దరన్నమాట పూర్ణ అండ్ ఆనంద్ వీళ్ళని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత మరి వీరిని అక్కడికి తీసుకెళ్లారు, సరైన శిక్షణ కూడా ఇచ్చారు. అందులో శిక్షణలో భాగంగా ఏంటంటే మరి అంతకుముందుకు మనం అనుకున్నాం కదా ఇందాక, అంతకుముందుకు ఎవరైతే శిఖరాన్ని చేరారో వారి యొక్క అనుభవాలు వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశించి మరి అప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి బి శేఖర్బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇప్పించారనమాట. ఎవరెస్ట్ చోయి తర్వాత శిషా పంగ్మా శిఖరాలను 4 నెలల్లో అధిరోహించిన తొలి భారతీయునిగా ఖ్యాతిగాంచినటువంటి శేఖర్ బాబు నేతృత్వంలో వీరికి శిక్షణ ఇప్పించారు. వారితో పాటు ఇంకా కొంతమంది పర్యవేక్షించారనమాట. వీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి వీరి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా వారి నేతృత్వంలో జరిగాయన్నమాట. సో అవన్నీ సిద్ధం చేసుకుని మరి వీరు యాత్ర మొదలుపెట్టారు. అలా యాత్ర మొదలుపెట్టిన వాళ్ళలో మరి అంటే చిన్న వయస్కురాలుగా ఎలా రికార్డులకు ఎక్కారు వరల్డ్ వైడ్గా అని అంటే, అంతకుముందుకే నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక రికార్డు క్రియేట్ చేశారనమాట. మరి ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నాటికి ఆమె వయసు ఎంత అంటే 13 ఏళ్ళ 11 నెలలు అనమాట, ఇంచుమించు 14 సంవత్సరాలు అనమాట. అయితే ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందున పూర్ణ మరి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా వ్యక్తిగా మరి ఆమె చరిత్రను సృష్టించారు. భారతదేశం అంతా గర్వించిందనమాట, తర్వాత ప్రపంచమంతా కూడా హర్షించిందనుకోండి, అభినందన తెలిపిందనుకోండి. మరి అక్కడితో ఆగిందా అంటే ఇంకా చాలా చాలా శిఖరాలను అధిరోహించారు, అవి కూడా చెప్తాను, వింటూ ఉండండి.

మీరు విన్న పాట సాక్షి సినిమా నుంచి, కార్తిక భీమ్ శిశు సిరులు పాడింది.

0: ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.

0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ మాలావత్ జీవిత విశేషాలు, అలాగే తన జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా మరి ఆమె యాత్ర 52 రోజుల పాటు సాగింది. సరిగ్గా ఇదే రోజు May 25, 2014 రోజు అనుకున్న సమయానికంటే ముందుగానే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి అక్కడ ముందుగా 3000 పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత తాను చదువుతున్నటువంటి స్కూల్ పాఠశాలకు సంబంధించినటువంటి జెండాను కూడా పాతారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత పేదల ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి జాతీయ గీతం కూడా ఆలపించి మరి దేశభక్తిని చాటారు. అలాగే అక్కడితో ఆగకుండా ఆమె ఎవరెస్ట్ను జయించిన తర్వాత 7 ఖండాల్లో 7 శిఖరాలను కూడా అధిరోహించి ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఒక అమ్మాయి, పైగా

బిఆర్ అంబేద్కర్, తర్వాత పేదల ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి జాతీయ గీతం కూడా ఆలపించి మరి దేశభక్తిని చాటారు. అలాగే అక్కడితో ఆగకుండా ఆమె ఎవరెస్ట్ను జయించిన తర్వాత 7 ఖండాల్లో 7 శిఖరాలను కూడా అధిరోహించి ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి ఆమె. ఒక అమ్మాయి, పైగా ఇంకా పరిపక్వత చెందినటువంటి మనసు అన్నమాట, అయినా కూడా ధైర్యశాలిగా అందరి ప్రోత్సాహంతో శిఖరాన్ని చేరినటువంటి సందర్భంగా ఈరోజు ఆ రోజు కాబట్టి మరిన్ని సాహసాలు చేసి మరిన్ని రికార్డ్స్ని నెలకొల్పాలని కోరుకుంటుంది విద్యుత్ భారతి FM 102.8 MHz.

ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సిఎండి మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో

సౌకర్యం కల్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీలోని సేవాతీర్థులో ఇద్దరూ సమావేశమయ్యారు. వెంకయ్యనాయుడు 2025 డిసెంబర్ నుంచి అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సొసైటీ తరపున రూపొందించుకోవాల్సిన విధి విధానాలపై ప్రధానితో వెంకయ్యనాయుడు చర్చించారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని చెప్పారు. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని, ఈలోపు వర్షం పడి ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ పెద్దపల్లి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే వీలుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ డిఈఈ సెట్ 2026కు సంబంధించిన ప్రాథమిక కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేసినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టీజీ డిఈఈ సెట్ కన్వీనర్ జి రమేష్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ మరియు వారి బృందంచే జానపద గేయాలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.

భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: and we can see everybody's standing.
1: राष्ट्रपति जी इस वक्त धीरे धीरे दरबार इस गणतंत्र मंडप से प्रस्थान करती हुई सबका अभिवादन करती हुई उनके ठीक पीछे उपराष्ट्रपति जी और प्रधानमंत्री जी अभिवादन करते हुए ठीक पीछे अमित शाह जी और मनसुख मांडविया जी ये तमाम और अब आ रहे हैं ओम बिरला जी पीछे श्री वेंकैया नायडू जी तमाम गणमान्य अतिथि धीरे धीरे सबका अभिवादन करते हुए गणतंत्र मंडप से बाहर जाते हुए
0: And there is a palpable excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
2: So please, may I have attention, please? I request all the award winners to move towards your right side.
1: Second part of the ceremony. Akashwani se uska aankhon dekha haal bhi sunna na bhule. तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र कमल सिंह और हेमराज मीणा ओबी इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको लिए चलता हूं आकाशवाणी के स्टूडियो वापस नमस्कार
3: నిలయంలో సమయం 5:56 దాటి 40 సెకండ్లు ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు సినీ గీతం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇప్పుడు సినీ గీత.

0: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాలులు వచ్చే అవకాశం ఉందని

0: వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంక్ లింకేజ్లు ఇవ్వడం జరిగింది.
0: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండి మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, అమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నా.
0: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజంని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఈరోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
3: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తారు.
0: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగట్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగట్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి

0: జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వీటిల్లో కుమరం, భీమా, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని హైదరాబాద్లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
1: మహిళా ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళా కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
0: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో మండల మహిళా సమాఖ్యలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో ముగ్గు అంజయ్య బృందంచే నాగరాజు శారద కథ వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షల ఆవశ్యకత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. అనంతరం గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా

కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30కు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి ప్రసారమవుతుంది. 10:00 నుండి 11:00 వరకు అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10కు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40కు దేశభక్తి గేయం, 6:45కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55కు ప్రసార విశేషాలు, 7:00కు జిల్లా సమాచార లేఖ, 7:05కు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15కు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ అపోహలు, ఆధునిక చికిత్సలు, జాగ్రత్తలు. కాకతీయ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి పరీక్షిత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15కు మార్నింగ్ న్యూస్, 8:30కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00కు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00కు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30కు తెలుగులో వార్తలు, 12:40కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ముందుగా శ్రోతలకు ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా 1 జూన్ నుండి 4 తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హనుమకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్లో 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు ఫోటోతో సంప్రదించాలని. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 08072571192 సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 వస్తుంది. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముగ్గు అంజయ్య బృందంచే నాగరాజు శారద కథ విందాం. ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇప్పుడు విందాం ముగ్గు అంజయ్య బృందంచే నాగరాజు శారద కథ.
3: అనగా స్త్రీ వెంకటేశ్వర గుడికి పోగానే చూడ సక్కని కుమార్తె జరణ పొందింది. అలనాటి వాళ్లకు అని అవధి గమాన్న వారికి 9 నెలలు పెట్టుండు భగవంతుడు. అలనాటి సత్యాంధులకు 9 గడియలు పెట్టుండు. 9 గడియల వరకు అలా చేతి చెక్కట్లు వదిలేని చెంప బొక్కలు వదిలేని చూడ సక్కని బాల కుమార్తె జరణం ఉంది. కుమార్తె పేరు కుమార్తె నామ ధ్యేయము. ఏమంట పెడదామని చెప్పవరికి రాజు శివగలికి మహారాజు చేయమన్నాడు.
4: ఓ బామా, లేక ఒకటే కుమార్తె పుట్టింది, శ్రీ వెంకటేశ్వర వరాన పుట్టింది. దేవ పుష్పాంగని పేరు పెట్టుకొని కుమార్తెని
3: దాచుకుందామాసిన
4: బారానయ్యా మా నాట కూడా పెంచుతున్నారు.
3: అనగా 7 బాలేమింది.

0: శాస్త్రము విద్యావిన నేర్చుకున్నది ఒంటి సమమ్మాలు పైన ఆయన పవలింతుల సమయమందున చూడసక్కాని కాలాలు
1: రామ రామ
0: రామ
1: రామ
0: నాగుల మంద కొట్టుకొని ఎండు కొండలా గోగులు మేపినట్టు పగటి కొండలా పసలు మేపినట్టు రత్తబండ రావులెసరలో నిలు దాపి మధ్య చెట్టు కింద దాపి వచ్చి చెట్టుకు మరి ముక్షాల విక్కుబోతులు వచ్చినట్టు కమ్మోల పిల్ల ఇక కలలు కన్నాది ఆయన శివకలికి మహారాజా
1: ఏమిటమ్మా
0: గోగుల కాడికైనా
1: గోగులకు ఆడిపోతున్నావు కూరా మురుగములు బల్లు గమ్ములు జంబోతున్న అక్కడ సర్పా చార్జలు ఎట్లా అడవి అడవిలో జీవజంతులు అనుమతిస్తాయి ఎందుకు పోతావు కుమార్తె
0: అటువంటి గోగుల కాడికి సెలవిస్తే సరే సరే లేకపోతే ఈ ఏడేడు మేడల్లా గరిడా స్తంభాలకు ఉరుడు పెట్టుక తీరిపోతాను.
1: ఓ కుమార్తె నువ్వు దస్తే ఒకటే కుమార్తె అయినవు అమ్మా సేబానవయ్యి లాభాన రా.

0: పగటి కొండల్లో ఆ పసల మేపి రచ్చబండ రాఘవలేశ్వరుడు లీలు దాపి మద్ది చెట్టు కింద మంద ఆపి ఉత్తగముండి ఏమి చేయాలని ముఖ్యాల జాలు సూది చేత పట్టుకొని ముఖ్యాల రవిక పోతలందు అనగా పోసిన సమయమందు నా ఇక్కడి కథ కమ్మోళ్ళ పిల్ల కథ ఈ విధంగా ఉన్నది.
1: అంటే
0: ఏ పట్టుమ నుంచి
1: నారాయణపురి పట్టణమున కులానక ఎల్మవాండ్లు తల్లి చంద్ర జీలమారాదు తల్లి.

0: పాటలు పాడుతుంటే అంశాలు కూకినట్టు పోయిరాలు వెలిగినట్టు.
1: ఎవరు ఏ పాటలు పాడుతూ ఉంటే పుట్టల్లో ఉండే నాగసర్పాలు ఇవలికెళ్ళి పడగలెప్పి ఆటలు ఆడుతున్నాయి. కమ్మోల పిల్ల కళ్ళ చూసింది, పాటలే ఎంత ముద్దుగా ఉన్నాయి, పాటలు పాడే కుర్రవాడు ఎంత సౌరూపంగా ఉన్నాడో, ఎంత నిజారూపంగా ఉన్నాడో, ఎంత సౌందర్యం ఉన్నాడో. ఈ గోగుల మంద లేకున్నా మానే, ఈ రవికి పోదలు లేకున్నా మంచి పాటే, వెళ్ళి కళ్ళ చూస్తానే.

0: చేస్తున్నాడు?
1: ఓ అమ్మాయి,
0: ఎవరైనా పలకరించేవారు గల్లా, పిల్లవాడి తిరిమళ్ళు చూసేవారు గల్లా, చంద్రబాయి తలకు నిమర్చేవారు గల్లా, 3 గంటల ముచ్చవచ్చి
1: మరి ఏమైందో సత్యనా ప్రతిగా పిల్లవాడు నాగరాజు గుండు దారి ఏమమ్మా ఇక్కడ ఇక్కడ ఈ ముచ్చపోయినా ఎందుకు? ఎవరు మీరు? ఎవరు అని 3 సేపల మందలిచ్చినా మందలిస్తలేదే. ఓ కికాకోడి మధ్య మారుణ్యమాసం ఈ అమ్మాయి వచ్చింది. ఈ అడవిలో పామోతేలో ముట్టినట్టుంది. ఈ అమ్మాయి చచ్చింది. చచ్చితే ఏమైందంటే ఇది నా అబ్బాయి మధ్య అమ్మాయి ప్రాణ ఇబులు. దోస్తులుగా వచ్చి ఏం చేస్తారంటే ఈ సచిన శబాన్ని చూసి నన్ను చూసి ఏమంటారు, మా అమ్మాయిని చంపి ఇక్కడ పెట్టి నువ్వు ఉన్నావా చెప్పి రెండు గాల్లో నన్ను

0: అమ్మాయి ఎక్కడన్నా పోని ఆమె ఇష్టం
1: ఉంది. నాలుగో గంటకు ముర్చ జరుపుకొని కమ్మోల పిల్ల ఏమంట ఉన్నది గుంటు చుట్టూరు ఎదిరి, అయ్యో రాజన్ రా, ఎంత ముద్దుగా పాటలుండను, ఎక్కడ వెళ్ళిపోయినావు, ఎటుపోయినామని అడివిడి చూసేవారికల్లా ఆ గుంటి కింద అడుగు ఉన్నది, ఇలా వాడు ఉరికినా అడుగు దాడనా, అడుగు దాడబట్టుకుంటా కమ్మోల పిల్ల.

0: అమ్మాయి, మీ ఊరేమి పేరేమి? ఆ బాయి గురవాడని చెప్పి అంటున్నావా? అమ్మా మీరెవరో చెప్పండి తల్లి.
1: అటనా, మాది మా నగరం దక్షిణాది మాకు చాయిరు పట్టణము. మా తండ్రి శివకలికి మారాదు, మా తల్లి జంబోనాగమ్మ. స్త్రీ అంగటి అసలు ఆ వరం చేత జరణముంది. నా పేరు కమ్మోల పిల్ల. నువ్వు ఇక్కడికి ఏం పనికి వచ్చావు?
0: అమ్మా మాది ముసుక నారాయణపురి పట్టణము. మా కులము చెప్పగా ఎలమ వాళ్ళము. అయితే నేను గోగుల కొట్టుకుని అడవికి వచ్చానమ్మా.
1: సరే, కానీ మేము సుతా కులాలకు అమ్మ వాళ్ళము. రాజా నీకు లగ్నం అయిందా?
0: నాకు లగ్నం కాలే. నీకు అయ్యిందా?
1: నాకు సుతా కాలేదు.
0: కాలేదా?

0: మధ్యంలో హాణ్యమ అసలు అక్కడ సచ్చిపోయింది. సచ్చిపోయి ఒక దయ్యమై నా దగ్గరికి వచ్చింది. నాకు లగ్నం చే లగ్నం ఆడమంటున్నావా?
1: వినవే
0: మా అమ్మాయి ఇరుదూడా కంబ.

0: అమ్మవారికి అమ్మవారికి విశ్వాసం లగ్గమన్న మాట ఉంటుంది.
1: జాతి నీతులు రాజా
0: జయ సావోకు రాజా రామవే
1: రామ రాఘవరామ రాజా. జాతి నీతులు ఎంతకు జన్మవంతం ఒకటే, అడవి కట్టే వేరు, కారణ పూర్తంతా ఒకటే. నిన్ను కొడితే రక్తం లేదు, నన్ను కొడితే పాలు వెళ్ళాయి. కళాకలమిగా మందున ఆడది కులము మగ కులము రెండు కులాల కన్నా

0: ఇక్కడ అమ్మాయికి కాకుండా మధ్య రాను మాసం ఏమి రాను కారణమేమి? ఈ సత్యదయమైంది లగ్నం ఆడబట్టిన అమ్మ సత్యాంతరాలు
1: కట్ట
0: మీద ఒక సత్యం చెప్తా చేస్తావా? నన్ను కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే, లగ్నవాళ్ళ ప్రేమ ఉన్నట్టయితే, ఉత్తరాది ఊరు వాళ్ళ దక్షిణాది మెరుపు మెరవాలి, మబ్బు లేని వాళ్ళ కొట్టాలి, ఉత్తరాన్ని చెరువు నిండితే పెండి మాట తర్వాత చూస్తా తెలియవల పిల్ల. మబ్బు లేని వాళ్ళ కొట్టాలి, ఉత్తరాన్ని చెరువు నిండాలి, తాటాలన్నట్టు అలిగెళ్తే పెండి మాట తర్వాత చూస్తా.

0: కొట్టమంటే వాన కొట్టది, నిండమంటే శరమ నిండది. నా శరమ కాదు రాజా, నేను చెయ్యలేను, నిన్ను బామార్తా.
1: ఈ సత్యం చేయలేనట్టవా?
0: చెయ్యలేను.
1: ఓ బామ, సత్యం చెయ్యకుంటే ఉత్తరాది నీది ఊరో, దక్షిణాది నాది దారి.
0: రాజా
1: వెళ్ళిపో, వెళ్ళిపో, లగ్నమాడని వెళ్ళిపో.
0: అటువంటి సత్యమే చేస్తాను కానీ లగ్నం ఆడతావా?
1: అంతవరకు చూస్తా.

0: వచ్చింది, దక్షిణాది మెరుపు మేర్చింది. ఊరు విందన్న సిరుకు లేదు, పాటి విందన్నా చినుకు లేదు. బాణుమతోటి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నెలిసి కూర్చేడా నెలసిల్లా. నెలసి కూర్చేరా నడిసెళ్ళా వర్షం ముప్పై మూడు తూములు అరవై రెండు వంతళ్ళు ధనాధనాన్ని పూసి పారుతున్నాయి. చెరువు కింద పంటలు పండుతున్నాయి. ప్రజలు సంతోషంగా బ్రతకగలుగుతుండ్రు. నాదా మెచ్చిన వరాజా నాది
1: సత్యం,
0: సత్యము తప్పనిసరి చేసిన నాదా మెచ్చిన వా నా సత్యము.
1: చూడండి, కొట్టుమంటే వానలు కొడతాయా, పండుమంటే పంటలు పండుతాయా, నల్ల ఉన్న సత్యం ఎక్కడిది? అయ్యో ఈ సత్య దయమైంది, కామినో మోమినో అంతర్ పిశాచో, దీని మహిమ నాకు తెలియదు. దీని నమ్మి లగ్నం ఆడితే నా ప్రాణం పోతుంది. అమ్మా సత్యం చేసినావా? సత్యం చేస్తే మెత్తలే బామా, ఇంకో సత్యం చెయ్యి.

0: ఏమి సత్యం అంటే మా చెరువుకి నిండిందా?
1: నిండింది.
0: నిండితే ఏం చేయాలంటే నువ్వు నీళ్ళ మీద ఉరకాలి, నీళ్ళ మీద ఉరికి నడిచరులో మునగాలి. మునిగి నీ చేతులను ముంతతో ఏళ్ళు ముంతల నీళ్లు కొలుచుకొని కొంగులో కట్టుకొని వచ్చి వీళ్ళ కట్ట మీదకి వచ్చి బొట్టు ఎల్జి కాకుండా లెక్క చూస్తే పెళ్లి మాట.

0: తరము కాదు రాజా.
1: ఓ తినవేకమోల పిల్ల అడముడు సత్యం చేస్తేనే చెయ్యరాదు, లేకపోతే సస్తవాన్ని ఎందుకు పడి పెడుతున్నావు అమ్మా? నీ తల్లి గారి గృహస్థలు వెళ్ళిపో, నాకు ఎందుకు
0: సత్యం చేయకపోతే ఇంటి రాదు నన్ను ఇవా మహాడు రాజా చేస్తానని కమ్మోల పిల్ల సెలడో నా.

0: కంచుముందు తోటి ఏడు ముందల జలములు కలుసుకొని పైడ సరుకులో కట్టుకోంగా వస్తుండగా కొద్ది ఆలస్యమైంది.
1: ఊపిరి మెసులు కోరి వచ్చు ఆడబిల్ల చేత చెరులో మునిగింది. ఊపిరి మెసులు సచ్చింది. మనున్నప్పుడే పెళ్లి చేసుకో అన్నది చెరులో సచ్చిపోయి దయ్యమైతే పడితే.

0: చూస్తే ఒక 12 అంగుళ దూరముగా అడవిలో నిలబడ్డాను. ఇక్కడ చూస్తే ఏల్దొడ్డు ఎల్తబర్గ ఎంత ముద్దుకున్నది. మా ఎల్మవారికి ఎల్తబర్గ మీద చాలా ప్రేమ. సుక్కల మూడు ముళ్ళ చుట్టూ ఉన్నది. అదే కర్ర ఎంత ముద్దుకుంచారా ఉండి కర్ర కొట్టుకొని వెళ్తాను.
1: ఏడు ముంతలు జలబులు కలుసుకొని బయట చెరుకులో కట్టుకొని

ఎల్దొడ్డు ఎల్తబరిగా సోజ్యం చూసుకుంటా అక్కడ ఉన్నాడు రాజా నాగరాజా.

0: అమ్మా నేను దొంగను గాను బంటును గాను కాని ఆవల పట్టుకొని వచ్చినాను, మరి నేను చెప్పిన సత్యం చెప్పినావా?
1: చేసినా? ఇగో ఈ జలమను సూతాను చూడండి.
0: ఏ కొలిసి చూయించు.
1: ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొన్ని జలములు మిలిగినవి చూడండి.
0: ఈ జలములలో బాణువులలో బిందెలనే ఉంటలేవే. ఈ పైట గొంగుల బట్టలో మూట కట్టుకొని వచ్చింది ఇది.

0: అమ్మ కమాల కమలాక్షి, నువ్వు ఉరగం మాడుతావే కానీ నువ్వు సత్యాంత వాడివే కానీ ఒక సత్యం చెప్తా, మళ్ళీ ఒక సత్యం చెప్తా చేస్తావా?
1: ఏమి సత్యం రాజా, నువ్వు చెప్పిన సత్యము తప్పక సరి చేయగలను.
0: మన ఇరువురు ముందర ఏమున్నది?
1: ఏల్దొడ్డు ఎల్తబరిగా ఏం చిన్నట్టే ఉన్నాయి ఏడాకు.
0: ఏల్దొడ్డు ఎల్తబరిగా ఉంటే నువ్వు ఏం చేయాలన్న లగ్నమాడ ప్రేమ ఉంటే, పెళ్ళాడ మనసం ఉంటే కాంతామణి, నువ్వు కాలు చేతుల వదిలి ఆలే చెల్లిమణి రుమ్మ పట్టున కర్ర.

0: తోని
1: తల్లి
0: ఈ తలకొరల తోని ఏడు ఆగు మలిపి ఆ తలకొరల మీద ఏడు ఆగు మలిపి ఏడు సూదులు సూదులు పెట్టి సూది మీద సిరిసి పెట్టి పాదాలు పైకి చేసి అరిచేతులు అన్నం అన్ని చూపిస్తే పెళ్లి మాట అందు తర్వాత కూర్చోవాలి
2: రాజా నాగరాజా కళ్ళ కళ మందు వృక్షమును కాలు చేత వృక్షమెట్టే

0: నువ్వు కర్ర వాగుతనే అన్నవాణి చూపిస్తానే లగ్నం ఆడత గాని లేకపోతే లగ్నం ఆడనే కమ్మోళ్ళ కమలాక్షి
1: పిల్లవాడు నాగరాజు నన్ను మాము ఆడవాడు ఇటువంటి రాజు నాకు దొరకబోడు అని
0: కర్ర కొన ఊడ్చోవాలి తల ఎంటికతో మలపాలి చేతులతో మలిపోతే ఆకులు.

అనగా కాలి చేత కర్ర వదిలిపెట్టి రొమ్ము పట్టిన కర్ర వాకింది, కర్ర కొనకు పోయి తలకుళ్ళతో ఏడాకులు మలిపి ఏడాకులకు ఏడు నిమ్మ పళ్ళు దాపి సూర్యమణ మీద శిరస్సు పెట్టి పాదములు పైకి చేసి అరిచేతుల అన్నమైన

0: పోంగ పోంగ ఏముంది ఒకటి అగలాడ బండ ఉంది, బండ మీద చూస్తుంటాను ఎక్కడ పోతుందో కమ్మోల పిల్ల.
1: ప్లవాణి పోయాడే కర్ర మీద ఉంచి. ఈ ప్లవాణి అంట నేను వృక్షము దిగి ఆడవిల్లన్నది. ఎంతకాలంటే ఊరికాయన తరము కాదు. మగవాడైతే దమ్మున పోయి ప్లవాణి దొరకబట్టను.

దగ్గరకు వచ్చి దండం పెడతా ఉన్నావు నాదా, అక్కడ సమయం కాలేదు. ఎన్ని విధములైనా ఇక్కడికి రెండో సత్యం చెప్పినావు, ఎక్కడ మనకు వీలు కాలేదు నాదా నాగరాజా. ఇక్కడ కూరగల్ల జీవ జంతువు ఉన్నది, కిక్కా కోటి మధ్య అరుణ్య మాసం ఉన్నది, ఇక్కడ ఉన్న సమయము మంచి

0: ఈ కూరగల్ల చిబజంతు ముందలో నన్ను ఇవ్వమా అడండి రాజా.
1: దైవమాయే విజయదో దైవనందన, లగ్న మాడవని అంటున్నావా కాంతామణి? ఇక్కడ పోతే పెద్ద పుల్లురికి వస్తుంది, ఇక్కడ పోతే కమ్మది మిగతా ఇద్దరు నడమా ప్రాణం
0: పోతాడయ్యో.
1: పెద్ద పులి సార్ ఆగుపన్నవా, అది ఆగమంటే ఆగుతుంది లెమ్మంటలు వేస్తుంది, ఇద్దరు నడమా ప్రాణం పోతాడయ్యో.
0: మగవారికి దండం చెల్లదండి. నువ్వే ఆడ స్త్రీ అయ్యి నేనే మగవాని అవుతే నీలాంటి స్త్రీలని ఐదుగురిని బామాడదు. ఆడండి రాజా.
1: ఐదుగురిని అంట నాయన దయ్యమే కానీ మంచిదైతే కాదు. అమ్మ నువ్వు లగ్నం ఆడతావా?
0: ఆడతాను.
1: ఆడతావా? ఆడితే ఇక్కడ సత్యం చెప్తాను.
0: చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి.
1: అయితే కమ్మోళ్ళ కమలాక్షి, ఇక్కడ కూరగాయల జంతు ఉంది, పెద్ద పులి ఉన్నది. అమ్మా పెద్ద పులికి తలకులతో దాయి కట్టి ఏం చేయాలంటే పెద్ద పులి పాలు వినాలి. హగిలేని పాలు అగ్ని లేని సల్ల చేసి నిమ్మకాయ అంతా ఇస్తే పెళ్లి మాట బామ్మ.

0: దయ్యమే కాని మంచి అయితే కాదు. అమ్మ నువ్వు లగ్నం ఆడతావా?
1: ఆడతాను.
0: ఆడతావా? ఆడితే ఇక్కడ సత్యం చెప్తాను.
1: చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి.
0: అయితే వినయకమోల కమలాక్షి, ఇక్కడ కూరగాయల జంతువు ఉంది, పెద్ద పులి ఉన్నది. అమ్మా పెద్ద పులికి తలగుర్ర తలగుర్రతో దాయి కట్టి ఏం చేయాలంటే పెద్ద పులి పాలు వినాలి. హగిలేని పాలు అది నిల్లే.

0: లగ్నం ఆడవా?
1: ఆడను ఆడను.
0: పెద్దపుడి ఆ కూరగల్ల జీవజంతు ముందలకు వచ్చింది. దిగదిగ ఊరికొచ్చి ఎన్నులో సర్పదర్శి తలకుళ్ళతోటి ఏడా తలకుళ్ళతోటి పెద్దపుడిని దాయిగట్టి అరిసైకి ఉంటాడు. పాలు పిండి నిమ్మకాయ అంతా నీళ్ళు లేని సల్లదేసి నిమ్మకాయ అంతా ఎన్నది నుంచింది. చూడండి రాజా
1: సత్యాంతరాలు వరకు మారుతి వైద్య భామ పెళ్లి పెళ్లి అని చాలా శ్రమ ఉన్నది కాంత సత్యాంతరాలు వరకు మారుతి వైద్యం ఈశ్వర బ్రహ్మని ముగ్గురిని విలువ రాదా
0: స్వామి పిలవాని నాగరాజంట లగ్నమాడమని బాధ పెడుతున్నా. సత్యాంతరకు స్వర్గాలు ఒక దొరకాలని మీరు శంకరుడు పార్వతి మా వద్దకు వచ్చి మా గంధర్వ లగ్నం చేసి మమ్మల్ని గుంత వండి సామని ఏడవరకల్లా శంకరుడు పార్వతిని ఏడవరకల్లా శంకరుడు పార్వతి వచ్చుండు కల్లా కలవింగ మందు నా కమ్మోలకు ఎలమోలకు ఇదే నిలబడైతుంది ఉండొద్దని సత్యాంతులని స్వర్గాలోకము కొంత పోతానని స్వర్గలోకము కొంత వేయండు. ఇక్కడికి నాగరాజు కథ సంపూర్ణమండి.
2: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ముగ్గు అంజయ్య బృందంచే నాగరాజు శారద కథ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:20. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 మే 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణ కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ లేదా

0: నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 జూన్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారం భీలున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెగావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రి

0: మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి, ఘోడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మవోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దులు గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాక్లను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాక్లను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చి, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్

0: ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం భూసార పరీక్షల ఆవశ్యకత. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాముల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
1: రాములు గారు, ఈ యొక్క భూసార పరీక్షలు ఆవశ్యకత అంటే ఏంటో చెప్పండి. మరి
2: మొట్టమొదటగా మనము భూసార పరీక్ష గురించి తెలుసుకునే ముందు భూసారము అంటే ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ఇప్పుడు మనకు మనుషులు బతకడానికి ఆహారం ఏ రకంగానైతే తీసుకుంటున్నామో, మొక్కలు కూడా అంటే ఒక విత్తనమును నేల లోపల నాటిన తర్వాత అది పెరిగి పెద్దదై కాయలు గింజలు పండ్లు ఫలాలు పుష్పాలు ఇవ్వడానికి, అదేవిధంగా దాని యొక్క జీవిత చక్రం పూర్తి కావడానికి ఏదైతే మనము నేల నీరు అదేవిధంగా ఆక్సిజను అదేవిధంగా కార్బన్ డైఆక్సైడు వీటితో పాటు సూర్యరశ్మితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము వాటి యొక్క పోషకాలు. పోషకాలు అంటే

0: మనకు మూలకాలు, మూలకాలను మొక్కకు దాదాపుగా ఉన్నటువంటి 106 నుంచి 109 మూలకాలలో 17 నుంచి 21 మూలకాలు, వీటిని మొక్క తీసుకునేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి వాటిని మొక్క యొక్క పోషకాలు అని అనడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. కొన్ని పోషకాలు ఎక్కువ మొత్తంలో మొక్క తీసుకోవడం జరుగుతుంది, కొన్ని పోషకాలు తక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి పోషకాలను మనకు మేజర్ న్యూట్రియంట్స్ లేదా ప్రధాన పోషకాలు అని పిలవడం జరుగుతుంది. తక్కువ మొత్తంలో తీసుకునేటువంటి పోషకాలను సూక్ష్మ ధాతు పోషకాలు లేదా సూక్ష్మ పోషకాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మేజర్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి 2 రకాలు, అంటే ప్రాథమికంగా అంటే మొక్క యొక్క మనకు నిర్మాణ క్రమంలో ఉపయోగపడేటువంటిది ప్రధానమైనటువంటిది కార్బనము, అదేవిధంగా హైడ్రోజను, మళ్ళీ 3వది ఆక్సిజన్. ఈ ప్రధాన పోషకాలలో 6 రకాలలో ఇవి 3 రకాలు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి సహజ సిద్ధంగా మొక్క వాతావరణం నుంచి కానీ నేల నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రధాన పోషకాలలో మిగతావి నత్రజని, భాస్వరము, పొటాషియం. ఇవి మనము మొక్కకు సహజ సిద్ధంగా నేల నుంచి లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సూక్ష్మధాతు పోషకాలు కూడా న్యాచురల్గా మనకు నేల నుంచి కొద్ది మొత్తంలో మొక్క తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ భూసారం అని అంటే ఏమిటి అంటే, ఏదైతే మొక్కకు పోషకాలు ఏదైతే 17 నుంచి 21 పోషకాలు ఉంటాయో ఇవి సహజ సిద్ధంగా కొద్ది మొత్తంలో నేలలో ఉంటాయి. అయితే ఈ భూసారం అంటే ఏమిటి అంటే, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలను భూమి సప్లై చేసేటువంటి గుణాన్ని భూసారం అని పిలుచుకోవడం జరుగుతుంది.
1: ఇంకా రాములు గారు, ఈ యొక్క భూసారం తెలుసుకోవడం ఎలా చెప్పండి మరి.
0: భూసారం తెలుసుకోవడం ఎలా అంటే, భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుంటే మనకు భూసారం అనేటువంటిది తెలియడం జరుగుతుంది. అంటే న్యాచురల్గా లేదా సహజ సిద్ధంగా పోషకాల స్థాయి నేల లోపల ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడాన్నే మనము భూసారం తెలుసుకోవడం అంటాం. భూసారం ఎట్లా తెలుసుకోవాలంటే, కంపల్సరీ రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి.
1: భూసార పరీక్షలు అనేది అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి మరి?
0: భూసార పరీక్షలు అంటే మనకు సహజ సిద్ధంగా ఏదైతే ఈ పోషకాల స్థాయి ఉంటుందో దాన్ని తెలుసుకోవడాన్ని భూసార పరీక్షలు అంటాం. దాన్ని తెలుసుకునే విధానం ఏంటిదంటే, భూసార పరీక్షలు చేయించుకోవాలి ఖచ్చితంగా. రైతులు ప్రతి సంవత్సరము ఏ నేలలో అయితే సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారో ఆ రైతులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఒకే పంట పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ భూసార పరీక్షలు. భూసార పరీక్షలు అంటే ఏంటిది, వాళ్ళ పొలంలో ఉన్నటువంటి మట్టిని సేకరించి ఆ మట్టిని భూసార పరీక్ష ల్యాబొరేటరీస్ ఉంటాయి, పరీక్షా కేంద్రాలు ఉంటాయి, వాటికి పంపించడం ద్వారా ఆ వచ్చినటువంటి టెస్ట్ తర్వాత వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషించుకొని తదనుగుణంగా మనం పోషకాలను వాడినట్లయితే దాన్ని భూసార పరీక్ష అని చెప్పుకోవడం జరుగుతుంది.
1: ఇంకా రాములు గారు, ఈ భూసార పరీక్షలు ఎక్కడ చేస్తారో చెప్పండి మరి.
0: భూసార పరీక్షలు మన ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో మనకు తెలంగాణ ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి భూసార పరీక్ష ల్యాబొరేటరీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మనకు ములుగు రోడ్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ పక్కనే మనకు పైడిపల్లి గ్రామానికి వెళ్ళే రూట్లో మనకు భూసార పరీక్ష చేసేటువంటి ల్యాబొరేటరీ ఉంది. అదే కాకుండా మా దగ్గర అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి లోపల పనిచేసేటువంటి రిజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మా కూడా ల్యాబొరేటరీ ఉంది. అందులో పనిచేసేటువంటి వ్యక్తిని నేను. కనుక మన వరంగల్ ప్రాంతంలో పైడిపల్లి రోడ్లో, అదేవిధంగా మా దగ్గర ఈ 2 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అంటే, మనకు పైడిపల్లి రోడ్లో ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఫ్రీగా మనకు అమౌంట్ ఏం తీసుకోము, ఫ్రీగా భూసార పరీక్షలు అదేవిధంగా నీటి పరీక్షలు కూడా ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మా దగ్గర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అయితే గనక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక శాంపుల్కి 500 రూపాయలు అంటే 500 రూపాయలు రైతు

0: ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతు శాంపుల్ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే ప్రధానంగా ఆ శాంపుల్ లోపల నేల యొక్క ఉదజని సూచిక పిహెచ్ అంటాం, అదేవిధంగా లవణాల సాంద్రత ఈసీ అంటాం, అదేవిధంగా సేంద్రియ కార్బనం స్థాయి ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ అంటాం, అదేవిధంగా లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం, అంటే ఈ 6 పారామీటర్లు మనము రైతులకు టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ రూపంలో భూసార పరీక్ష యొక్క ఫలితాలను వారికి అందజేయడం జరుగుతుంది.
1: ఇంకా రాములు గారు, ఈ భూసార పరీక్షలు చేయడం వలన కలిగే లాభాలు ఏంటో చెప్పండి. మరి
0: సహజ సిద్ధంగా భూసార పరీక్షల వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఈ భూసార పరీక్షలలో. మనకు ఏదో క్యాజువల్గా మట్టి తీసుకొచ్చినాము, తీసుకొచ్చి ల్యాబొరేటరీలో ఇచ్చినాము, అది టెస్ట్ చేశారు, ఆ రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ రైతులు ఆ రిపోర్ట్ను చూడకుండా ఏం చేయకుండా జరిగేటువంటి పరిణామ క్రమంలో ఏమైందంటే, ఈ భూసార పరీక్ష మీద పూర్తిగా రైతులకు ఇంట్రెస్ట్ లేకుండా జరిగింది. అయితే ప్రాముఖ్యంగా మనం భూసార పరీక్ష ఉపయోగాలు చూసుకున్నట్లయితే, మొట్టమొదటగా మనం భూసార పరీక్ష చేయడం వల్ల మనకు రైతుకు ఉన్నటువంటి నేల యొక్క పరిస్థితి ఏంది, అంటే నేల లోపల పోషకాల స్థాయి ఏ రకంగా ఉంది, రెండవది నేలకు ఏమైనా సమస్య ఉందా, అంటే నేల లోపల చౌడు కానీ, ఆమ్లత్వం కానీ, క్షారత్వం కానీ, లేకపోతే సూక్ష్మజీవుల యొక్క సాంద్రత కానీ ఏ రకంగా ఉంది అనేటువంటిది తెలుస్తుంది. మూడో అంశము, సమస్య ఇప్పుడు మనం భూసార పరీక్ష ద్వారా ఎరువులను పంటకు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంటే భూసార పరీక్ష చేసుకున్న తర్వాత, అంటే మనకు నేల లోపల తక్కువ పోషకాలు ఉన్నట్లయితే ఎక్కువ, అంటే పంటకు అవసరం ఉన్న మేరకు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల లోపల సహజ సిద్ధంగా ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటే అవసరం ఉన్న మేరకే తగ్గించుకొని వేయాల్సినటువంటి మోతాదును తగ్గించి మనం పంటకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బేసిక్గా మనకేందంటే ప్రాథమికంగా నేల లోపల మోతాదు ఎంతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. ఎంతుంది అని తెలిసినప్పుడు మనకు పంటకు ఎంత వేయాలి, తక్కువ ఉంటే ఒక 30% పెంచుకొని పంటకు వేసుకోవాలి. అదేవిధంగా నేల లోపల కొన్ని పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి, అంటే రెగ్యులర్గా రైతాంగం అంతా విపరీతంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల కొన్ని పోషకాలు, ఉదాహరణకు భాస్వరం ఉంది, భాస్వరం ఎక్కువ నిక్షిప్తం అవుతుంది. అయితే భూసార పరీక్ష తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మన నేల లోపల ఎంత స్థాయిలో ఉంది, మన మొక్కకు లేదా పంటకు ఎంత అవసరం అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు భాస్వరం ఎక్కువ ఉన్నదనుకోండి, మన భూసార పరీక్ష ద్వారా ఎక్కువ ఉన్నదని తెలిస్తే మనం వేయాల్సినటువంటి మోతాదును ఒక 25-30% తగ్గించుకొని వేసుకునేటువంటి వీలుంటుంది. అదేవిధంగా కొన్ని పోషకాలు మనం ఎక్కువ ఉన్నాయనుకుంటాం సహజంగా నేల లోపల, కానీ తక్కువ ఉంటుంది, మనం ఏం చేస్తాము, మొక్కకు ఎంత అయితే అవసరమో అంతే వేస్తాం. అక్కడ ఏమవుతుంది, పంటకు సరి అయినటువంటి మోతాదు అందక దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అంటే ప్రధానంగా మనకు 3 అంశాలు, 1 నేల పరిస్థితి తెలుస్తుంది, పంటకు ఎరువుల సిఫారసు అవసరం ఉన్న చోట వేసుకోవడం, అవసరం లేని చోట తగ్గించుకోవడం, అదేవిధంగా నేల లోపల ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్షల ద్వారా మనకు మాత్రమే తెలుస్తుంది.
1: భూసార పరీక్షలకు మట్టి నమూనా ఏ విధంగా చేయాలో చెప్పండి మరి.
0: అయితే ఈ భూసార పరీక్షలలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మట్టి నమూనాలు సేకరించడం. రైతాంగం అంతా లేకపోతే అంటే తెలిసి తెలియక మట్టి తీసుకురావడం అనేది జరుగుతుంది, అంటే అశాస్త్రీయంగా మనకు మట్టి శాంపులు తీసుకురావడం జరుగుతుంది. అట్లా అశాస్త్రీయంగా మనం మట్టి శాంపులు తీసుకొచ్చినప్పుడు తద్వారా వచ్చినటువంటి విశ్లేషణ ఫలితాలు ఏదైతే టెస్ట్ చేస్తామో ఆ టెస్ట్ యొక్క రిపోర్ట్ అనేటువంటిది మనకు, ఆ రిపోర్ట్ ఆధారంగా మనం ఎరువుల సిఫారసు పంటకు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ మట్టి శాంపుల్ కలెక్షన్ అంటే తీసుకురావడంలో మిస్టేక్ జరిగితే తద్వారా జరిగినటువంటి పని అంతా కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, మట్టి సేకరణలో జాగ్రత్త వహించాలి. మరి ఏ రకంగా తీసుకోవాలి, ఉదాహరణకు ఒక రైతుకు 1 ఎకరం ఉంది, 1-2 ఎకరాలు ఉంది, 1-5 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరం ఉన్నటువంటి ఒకే పొలంలో ఎకరం మొత్తం కూడా అన్ని రకాలుగా సమానంగా ఉండాలి. అంటే నేల యొక్క రంగు కానీ, టెక్చర్ అంటాం, అంటే మనం వేళ్లతోని పట్టుకొని చూసినప్పుడు గరుకుదనం అది కానీ

0: అదేవిధంగా స్లోపు కానీ ఏటవాలు కానీ, అదేవిధంగా చౌడు కానీ, అంటే ఈ ఉన్నటువంటి ఎకరంలో చౌడున్నదనుకోండి కొద్ది భాగం, దాన్ని సపరేట్ చేయాలి. అంటే అన్ని రకాలుగా సమానంగా ఉన్నటువంటి నేలను ఒక యూనిట్ కింద తీసుకుంటాం. అంటే ఆ ఏరియా నుంచి ఒక శాంపుల్ తీసుకోవాలి అనేటువంటిది. ఈ ఏదైతే సమస్య అనిపిస్తుందో, అంటే ఒకే ఏరియా చూడడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్లేస్లో దిగుబడి రాదు రైతులకు, సహజంగా దిగుబడి రాని ఏరియాను డిమార్కెట్ చేసి సపరేట్ చేసి ఆ దిగుబడి రాని ఏరియా నుంచి ఒక శాంపుల్, లేదా అదేవిధంగా చౌడున్నట్లయితే ఒక శాంపుల్, బాగా ఏటవాలుగా ఉన్నట్లయితే ఎత్తు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక భాగంగా, లోతున్నటువంటి ప్రదేశాన్ని ఇంకొక భాగంగా డివైడ్ చేసి, అంటే యూనిఫామ్గా లేనటువంటి భాగాలను మనం సపరేట్ చేసి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క శాంపుల్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకు శాస్త్రీయంగా ఏదైతే మనం భూసార పరీక్ష చేయాలనుకుంటున్నామో అది 100% మనకు ఆ రిజల్ట్ అనేటువంటిది, మనం ఫర్టిలైజర్ రికమెండేషన్ ఏదైతే భూసార పరీక్ష ద్వారా మనం ఎరువుల సిఫారసు చేస్తామో అది ఎక్కువగా మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
1: ఈ యొక్క వార్షిక పంటలకు మరియు పండ్ల తోటలకు ఏ విధంగా మట్టి నమూనా చేయాలో చెప్పండి. మరి
0: వార్షిక పంటలు అంటే మనకు 6 నెలలు 1 ఇయర్ లోపు పూర్తయ్యేటువంటి పంటలను వార్షిక పంటలు అంటాం. వీటి యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది 0.5 ఫీటు నుంచి 1 ఫీట్ లోపలి వరకే ఉంటుంది. అంటే 0 to 20 cm డెప్త్ అంటాం. అంటే లోతు 0 to 20 cm డెప్త్ అనేటువంటిది మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వార్షిక పంటలకు, అయితే పండ్ల తోట పంటలకు వేరు వ్యవస్థ అనేటువంటిది పెద్దగా ఉంటుంది కాబట్టి మనము మట్టి నమూనా సేకరించేటువంటి లోతు అనేటువంటిది దాదాపుగా 3 ఫీట్లు లేదా 1 మీటర్ డెప్త్ తీసుకోవాలి. 1 మీటర్ డెప్త్ అంటే 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతు తీసుకొని 3 ఫీట్లలో ఒక్కొక్క ఫీట్కు ఒక్కొక్క శాంపుల్ను మనం సేకరించాలి. సేకరించి మనకు ఒక్కొక్క పిట్ లోపల, అంటే ఒక్కొక్క గొయ్యి లోపల మనం 3 శాంపుల్ తీసుకొని 3 వేరువేరుగా తీసుకొని విశ్లేషించాలి. అది మనకు పండ్ల తోటలకు సంబంధించినటువంటి మట్టి నమూనా అటువంటి తీసేటువంటి విధానం. వి ఆకారంలో పారతోటి కట్ చేయాలి. కట్ చేసి 2 సైడ్లకు వి షేప్లో కట్ చేసి మీది మట్టి తీసేసిన తర్వాత ఈ సైడ్ నుంచి, కుడివైపు సైడ్ నుంచి, ఎడమ వైపు సైడ్ నుంచి కొద్దిగా 100 to 150 grams వచ్చేటట్టుగా తీసుకొని, అడుగు భాగం నుంచి కూడా 100 to 150 grams వచ్చేటట్టుగా ఒక్కొక్క పిట్టు లోపల 300 grams దగ్గర దగ్గర 250 to 300 grams మట్టిని సేకరించాలి. ఇట్లా మనం ఏదైతే శాంపుల్ ఏరియా, అంటే మన యూనిఫామిటీ, మనకు ఏదైతే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి ఏరియా నుంచి ఒక శాంపుల్ తీయాలనుకున్నటువంటి భాగము నుంచి దాదాపు 8 to 10 జాగలలో ఈ రకంగా వి ఆకారంలో కట్ చేసి ఆ మీది మట్టి తీసేసి కుడివైపు, ఎడమవైపు, అదేవిధంగా కింది భాగం నుంచి దాదాపుగా 300 grams మట్టి తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లేస్ నుంచి 10 జాగలలో తీసుకుంటే 10 × 300 grams అంటే 3 కిలోలు అవుతుంది. ఈ 3 కిలోల మట్టిని మనం ఏం చేయాలంటే మనకు నీడలో ఆరబోయాలి. నీడలో ఆరబోసి రౌండ్గా చేసి అందులో ఉన్నటువంటి మట్టి కానీ, మన పెద్ద పెద్ద పెడ్స్ కానీ, అంటే దంగుతే దంగనటువంటి పెడ్డలు, అదేవిధంగా రాళ్ళు, అదేవిధంగా మొక్కల యొక్క వేర్లు, వీటన్నిటినీ తీసేయాలి. ఫస్ట్ తీసేసిన తర్వాత ఆ ఉన్నటువంటి మట్టిని రౌండ్గా చేసి ఆ రౌండ్గా చేసినటువంటి భాగం నుంచి 4 భాగాలు, 2 భాగాలు కట్ చేస్తే 4 భాగాలు, దాని క్వార్టరింగ్ విధానం అంటాం. అంటే 4 భాగాలు చేసి 2 ఎదురెదురు భాగాలను తీసేయాలి బయటికి, రిజెక్ట్ చేయాలి. మిగతా 2 ఎదురెదురు భాగాలను కలపాలి. మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఒకసారి అదే విధంగా చేయాలి. అంటే ఎదురెదురు భాగాలను తీసేయాలి. ఎదురెదురు భాగాలను చేస్తే మనకు 1/2 కిలో, అంటే 500 grams నుంచి 1000 grams, 1 కిలో అంటే దాదాపుగా 500 grams నుంచి 1 kg వరకు శాంపుల్ ఉన్నట్లయితే ఇది మనకు పర్ఫెక్ట్గా శాంపుల్ కలెక్షన్ అనేటువంటిది మనకు అవుతుంది.
1: మీ దగ్గర విలువైన సలహాలు చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: శ్రోతలు, ఇంతవరకు భూసార పరీక్షల ఆవశ్యకత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. ఇప్పుడు విందాం గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు. ఆత్మకూరు మండలం

0: పెంచికలపేట గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
1: నమస్కారం అండి కుమరయ్య గారు.
2: నమస్కారం.
1: కుమరయ్య గారు, ఇప్పుడు ఈ గొర్రెలను పెంచుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గొర్రెలను పెంచుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి?
2: అయితే ఒకటి ఏంటంటే, వీటికి ఒక వర్షాకాలంలో సొల్లు రోగం వస్తుంది. సొల్లు రోగం వచ్చిన దానికి కారణం ఏంటంటే, మేత ఎటమటం మేత అంది, అది ఎట్లా కొంచెం సోకి ఉన్నదని అంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తొందరగా కంట్రోల్ అవుతాయి. లేకుంటే మనం కొంచెం ఎరిసి మరిసి ఉన్నాం అనుకో, ఏ సూత్ర అది రేపు ఎల్లుండి అని అన్నాం అనుకో, అది ఏమున్నది దానికి మించిపోతుంది, అది తొందరగా షెడ్ కాదు, దాని మెడలో వంకర పెడుతుంది, కథం అది అది కథం అవుట్
1: అయిపోతుంది,
2: చచ్చిపోతుంది కదా. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానికి రాదు. సొరుపు అనేది అవుతుంది, సొరుపు గోళీలు బయోసల్ప గోళీ వేయాలి, దానికి ఎండోప్లాక్సిన్ సూది అనేది ఉంటుంది, ఆ సూది ఇచ్చుకోవాలి. టెరామిషన్ మందు ఉంటుంది, టెరామిషన్ మందుని ఏం చేయాలంటే మనకు ఒకటి దానికి కాళ్ళలోనే వేయాలి, ఇది కాళ్ళ నొప్పులు అయినప్పుడు. మనం ఏం చేస్తాడు ఓళ్ళు ఏం చేస్తాడు తెలియక దానికి తొంటికి ఇస్తారు, దానికి బాగా బగబగ మైండి, అది బాగా తలడించుకుంటా అది ఇటాడిపోతా ఉంటుంది, అది తొంటికి ఇవ్వకుండా దాన్ని నోట్లో కొట్టుకుంటే బాగుంటుంది.
1: గొర్రెలకు ఇట్లా జబ్బులు వచ్చినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది?
2: మాకు దాన్ని వివరం ఎట్లా తెలుస్తుంది అంటే దాన్ని పోగడం బట్టి తెలుస్తుంది మాకు. ఇప్పుడు దాన్ని చూస్తాం మనం, అయ్యో ఈ గొర్రె ఇది మేత లేదు, మంచిగా దానికి రోగం లేని బాబు మంచిగా మేసుకుంటా యథాతిగా తిరుగుతుంది, దానికి కొంచెం రోగం అనేది దానికి తయారైంది అనుకో, అది ఇటు అటు కొద్దిగా నల్లబడ్డట్టు లేకుంటే మేత మేయకుంటానో దానికి నిమ్మలగా పోవడం దాన్ని చూసి మనం గమనించాలి. ఏమైనా గమనించకుండా మనం ఏదో అన్ని మేతనే ఉన్నాయి అన్ని అట్లే పోతానే మనం సపరేట్ ఒప్పుకునే అనుకో, ఒకరోజు తప్పితే రెండో రోజు వరకు దానికి కెక్క అయిపోతుంది.
1: అది ఇప్పుడు మీకు ఈ జబ్బులు అనేది వచ్చినట్టు అట్లా తెలుసుకుంటారు,
2: తెలుసుకుంటాము.
1: తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరే ఇస్తారా లేదా డాక్టర్ దగ్గర తీసుకుపోతారా?
2: డాక్టర్ దగ్గర పోవాలంటే మంచి పద్ధతి అది, కానీ డాక్టర్ దగ్గర మేము దీన్ని తీసుకుపోలేము. ఇప్పుడు మేము ఎక్కువ నో జంగట్లు ఉంటాం, ఇంకా మేడారం జంగట్లు ఉంటాం దాదాపు. ఇప్పుడు అటువంటి కాడికి రావాలంటే వాళ్ళు డాక్టర్ రాగా మేమే దాన్ని బట్టి కొంచెం అనుభవాలను బట్టి, అయ్యో గీ గొర్రె మెత్తలేదా, ఇంకా పిల్ల మెత్తలేదు, గీ గొర్రెకి ఇట్లా చేస్తా అనేది మేము అనుభవాలని అడుగుతాం. అడిగితే అక్కడ అనుభవాల ఏమిటంటే ఇది కాదు గది ఏ అంటాడు, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. అట్లా అయితే దానికి కొంత సెట్ అవుతుంది. మనం అసలే ఏం తెలుసుకోకుండా ఏం కాదు పోనీ అని మనం సపరేట్ అవ్వకుంటే అది రెండు మూడు రోజుల వరకే అది దాని పని అయిపోతుంది. ఒకటి వాతం వస్తుంది, ఇటు జొలుక్కుంటూ ఉంటా ఉంటుంది. ఆ జొలుక్కుంటున్నప్పుడు ఏం చేస్తాడంటే అసలే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇది ఇటు జొలుకుతుంది, దీని దేవుడో దయ్యమో పట్టింది అని వాళ్ళు మూడు నమ్మకాలు ముచ్చడం ఇదిగలా అనుకుంటారు. అది మూడు నమ్మకాలు ముచ్చడం అది నమ్మద్దు. అది సప్పుడే ఏమిటంటే ఇది వాతం, ఈ వాతానికి ఈ వాతం సూది వేయాలి అనేది దానికి ఒక వాతం సూది అనేది వేసుకుంటే రోజు 3 ml చొప్పున వేసుకుంటే వాతం సూది 2 ml ఇవ్వండి కానీ 3 ml దానికి వేసుకుంటే అది సెట్ అయ్యేది. ఒకటి మంక అనేది ఉంటుంది, గిర్ర గిర్ర తిరుగుతుంది అక్కడిది అక్కడనే, అది మన గొర్రెల సోయి లేకుండా అక్కడనే మేసుకుంటా అది ఉంటా ఉంటుంది. ఉన్న బాబాయ్ అరే కదా అత్తలేదు ఏంది అని మనం సపరేట్గా దాన్ని అరుకో నాతో ఏ తెలియని వాడైతే అదే తెలిసి ఉండేది, అరే ఇది ఇట్లా తిరుగుతుంది గిర్ర గిర్ర తిరుగుతుంది అక్కడ అక్కడనే గిర్ర గిర్ర తిరుగుతుంది అన్నట్టు. మనం ఆ మంకు సూది అనేది అక్కడ వేసుకోవాలి, అక్కడ దానికి అది అయితే అది బాగుపడుతుంది. పోతే మనకు నటల మందు అని ఉంటుంది, ఆ నటల మందు 3 నెలలకు ఒకసారి ఇవ్వాలని డాక్టర్ అంటాడు. ఆ 3 నెలల వరకు మనం వీలైతే 3 నెలల వరకు వేసుకోవాలి. మనకు కొంచెం తీరుపడ ఉంటే 3 నెలల ముందుకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటాడు. ఎక్సినాట్ అనే మందు ఉంటుంది, ఆ ఎక్సినాట్ మందు మనం 3 నెలలకు ఒకసారి ఇచ్చినాం అనుకో సర్వ రోగానికి పనిచేస్తుంది. 1/2 లీటర్కు 1050 ఉంటుంది, అది ఒక 3 ml చొప్పున ఇస్తే 3 ml ఎక్కువ ఇచ్చినాం అనుకో మన గొర్రె కానీ పిల్లకి కానీ కళ్ళు పోతా ఉంటాయి. 3 ml చొప్పున ఇచ్చుకోవాలి, గొర్రెకి అయితే 3 ml, పిల్లకి అయితే 2 ml చొప్పున మనం ఇచ్చుకోవాలి.
1: తొంటికి వేయాలి,
2: తొంటి కాదు నోట్లోకి ఇచ్చుకోవాలి, అది నోట్లోకి ఇచ్చుకోవాలి ఎగ్జనాట్.
1: ఇప్పుడు ఎన్ని గొర్రెలకు ఇచ్చుకోవచ్చు ఒకసారి? 1,050 రూపాయలు పెట్టుకుంటే
2: 100 గొర్రె దాకా వస్తుంది, 100 గొర్రెకు మినిమం, పెద్ద అయితే 100, 120 దాకా వస్తాయి.
1: అంటే ఈ 100, 120 గొర్రెలకు

0: ఒకటే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారా మీరు?
1: ఒకటే రోజు ఇక మనం వరుస పెట్టిందంటే ఓదన తర్వాత ఒకటి వేసుకుంటా, ఇది వేసింది వేసేది వేయని వేసేది అనేది మనం ఒకటి కలర్ డబ్బా పెట్టుకొని దానికి మనం ఆ మందు ఇచ్చినాం అనుకో, ఇక దా అది ఏ రోగానికైనా, పుర్రుకైనా నట్టలకైనా ప్రతి ఒక్క దాన్ని పనిచేస్తుంది. ఎగ్జినాట్ ఎగ్జినాట్ ఈ నట్టల మందు అంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మందులు ఇస్తారు. గవర్నమెంట్ మందులలో మనకి ఏంటంటే వాళ్ళు మంచిగా ఇస్తారు కానీ మనం నమ్మం. ఇప్పుడు ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన మందు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మనం షాప్లో పోయి, మెడికల్ షాప్ పోయి మనం కొనుక్కొని వాడు 500 లీటర్ అన్నా కానీ పెట్టి తెచ్చి పెట్టుకుంటాం. కానీ మనం ఇక్కడ ఏంటంటే ఇవి మనకు ఉచితంగా వచ్చింది కాబట్టి అదేం పని చేస్తుంది, అది పని చేయదు.
0: అంటే అది అదే ఫార్ములా, ఈ ఫార్ములా ఒక్కటే.
1: అది ఒక్కటే, అదొక రోగాన్ని పనిచేస్తే ఇది ఒక రోగాన్ని పనిచేస్తాయి కానీ మనం నమ్మం. అందుకొరకు వాళ్ళు ఇచ్చింది మనం ఇచ్చుకుంటాం, మళ్ళీ మనం సొంత మనం దోషింది మనం పెట్టుకోవాలి. మున్నెళ్ళకి ఒకసారి మనం ఎప్పటికీ ఏదో ఒక మందు పెట్టుకుంటూనే ఉండాలి, అది బాగుంటుంది. ఇక మాకు ఒకటి ఏంటంటే ఒక వర్షాకాలంలో బాగా ఇబ్బంది ఉంటుంది. ఆ వర్షాకాలంలో ఏమున్నది ఇక్కడ మాకు మేపుకొని మా ఇళ్ళల్లో తోలుకోవాలంటే మాకు ఇళ్ళల్లో జాగలేవు, మాకు జాగలేవు. జాగలేక మేమేందంటే వలస పోతాం, ఎక్కడికి మేడారం దాకా పోతాం. ఇక్కడ మనం నాట్లు పడ్డాయంటే ఇక పోతాం అటే అడవి ప్రాంతం, అక్కడ దోమలు కూడుతూ ఉంటాయి, ఇక వర్షాలు పడుతుంటాయి, ఇక మనకు పాములు తేళ్ళు అన్నీ మేము అల్లనే భరించుకుంటా, గొర్రెలు మేము అక్కడనే ఉంటాం జంగట్ల. అక్కడ ఉన్నప్పుడు ఏమిటంటే అప్పుడు రోగాలు ఎక్కువైతుంటాయి. ఆ రోగాలు ఎక్కువైనప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచిగా డేరే కింద ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువలా రోగం ఉంటుంది, మాకు బాగా రోగాలు విసురుతాయి, అవి అట్ల జరుగుతాయి అన్నట్టు. అందుకొరకే ఇప్పుడు మాకు జాగలు లేకనే అంత దూరం పోతాం. మన పొలాలు నాటేసినప్పుడు పోతే పర్లు కోసినాక వస్తాం, మన ఆగస్టులో పోతే మళ్ళా జనవరిలో వస్తాం మేము. జనవరి దాకా అంటే అడవి ప్రాంతాలనే ఉంటాం, అవి అక్కడ మేము అది ఆ రోగాలకు ఈ వర్షాలకు తట్టుకొని రాంగ ఉన్నాయి పోవంగ చిక్కినవి పట్టుకొని వస్తాం మేము.
0: ఇప్పుడు అది అంతా అడవి ప్రాంతం కదా,
1: అడవి ప్రాంతంలో ఉంటాం.
0: అడవి ప్రాంతంలో ఏమైనా దొంగలు పడే అవకాశం ఉంటుందా మిమ్మల్ని? ఎప్పుడన్నా
1: దొంగలు వస్తారు, దొంగలు వస్తారు, కొన్ని కుక్కలు వస్తాయి. ఇప్పుడు ఇన్నద్దులు అంటే తొడిన్లు అనేది ఉండేది, కొండ్రికాలు అనేది ఉండేది, అవి ఏమి లేవు ఇప్పుడు. ఒకటి కావాల్సింది ఏంటంటే ఎవడో చెడు బుద్ధి వాడే అత్తాడు, ఓడు ఏం చేస్తాడు, అయ్యో పాపం వాళ్ళు పచ్చలోతికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సొమ్ము మనకెందుకు, మనదే మనకైతే లేదు అనుకునేటోళ్ళు కొందరు ఉండి, అరే బాబు అక్కడ మీ గొర్రె పడిపోయిందిరా, మీ పిల్ల ఒకడు ఉన్నదిరా అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఇస్తారు, ఓళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మనకి దొరికింది మనకు ఏమైనా తీసుకుపోయి కోసుకుందాం అని ఆడ కట్టేసుకొని వాడు ఇటు ఆట చేసుకొని వాడు కోసుకుంటాడు, కోసుకుంటాడు, ఓడు దాస్తే ఈయన సో మన సోల్తి బట్టి మనం ఎంకులు ఆడు కట్టుకొని అయ్యో ఇంత అంత ఇచ్చి మేము తెచ్చుకుంటాం, అట్లా జరుగుతాయి అన్నట్టు.
0: గొర్రెలు కూడా వరలల్లో పడి వడ్లు బుక్కి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి జరుగుతాయి.
1: అయితే వడ్లు బుక్కే కాడ ఎట్లా అంటే ఇప్పుడు చిలుక కొట్టుడు అనేది ఇప్పుడు వరికి రోగం వచ్చి అంత గొలుసు రాలితుంది అని అంటారు కదా, అక్కడ ఏమున్నది అంటే మాకు అదో రాలిపోయి ఉంటుంది ఆడ భూమి మీద. మేము ఏంటంటే గొర్రె మేయాలి, ఆడ గొర్రె మేపు మేసిందే మాకు సుత్తం కానీ ఇది ఎక్కువ అయిపోయింది, ఇది దీనికి ఇంత గణనం మేసింది మనకు చాలు అనేది మాకు ఆడ ఆలోచన రాదు. రాకేం చేస్తాయి పొద్దంతా మేపుకుంటా పోతూనే ఉంటాం. అక్కడ మేసుకుంటూ పోయేటాలకి ఏమిటి, ఒక కిలో 2 కిలోలు బుక్కే బాబది, ఒక 4 కిలోలు లంక బుక్కుతుంది. 4 కిలోలు లంక బుక్కేటాలకి ఏమిటి, దానికి ఆ తటాసం అయిపోయింది పోతాం. ఇక అక్కడ నెవరకు రాదు శ్వాస, ఆడాక ఏమనేది బొత్త ఊపుతుంది. ఇక మనం తెల్లారి ఏం చేస్తుంది, ఇది ఆ మంట మీద నీళ్ళకి పోతుంది, నీళ్ళ పోయి నీళ్ళు అవుతుంది, నీళ్ళు లాగానే ఏమున్నది దాని బొత్త బాగా బిర్ర అవుతుంది. బిర్ర అయిపోయి ఇక దానికి నెవరకు రాదు మేత మీది. ఇక 2-3 రోజులు దాక అసలుకి అది ఇక ఉంటుంది, కథం ఇక చనిపోతుంది అది. అట్లా ఆశ దానికి ఈ బూటాక్స్ అనేది గ్యాస్ దిగిపోయి బాబది అదోటి అదోటి ఇంకో కొంత ట్రీట్మెంట్ మేము ఇస్తాం, ఇచ్చే తిరిగి ఇస్తాం, ఇస్తాం కానీ అది ఒకటి లేకుంటే లేదు అన్నట్టు. అవు దానికి అది అట్లా ఉంటుంది అండి.
0: ఓకే, కుమరయ్య గారు చాలా బాగా చెప్పారు, మంచి సలహాలు సందేశాలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా గొర్రెల కాపరులు తప్పకుండా పాటించి అధికంగా గొర్రెలను పెంచి,
1: గొర్రెలను పెంచుకుంటే బాగా లాభాలు ఉంటాయి
0: ఉంటాయని కోరుకుంటూ ధన్యవాదాలు అండి. నమస్కారం.
1: నమస్కారం అండి.

0: మీరింతవరకు గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
1: తంగేడు.

ఈనాటి ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణజయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణజయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా, అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డిఓ నీలయ్య గారు.
2: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము,

0: కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే, ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణను అందించడం జరుగుతుంటుంది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటుంది. వాళ్ళకు అవగాహన పరచడం జరుగుతుంటుంటుంది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కు సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకు కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1,425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20 నుంచి 25 వేలు నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం, చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను టూయింగ్లేని గ్రామ పంచాయతీతో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా టూయింగ్లేని పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గానీ భర్తకు గానీ ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్.

0: కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పాల వడ్డీలు తిరిగి వస్తాయి, అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నటోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే టోళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను, మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు, ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్త గాని హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు గ్రూప్ లో. మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
1: అందరికి నమస్కారం, నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్, అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతాము, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 రూపాయలు ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ల ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి 2 లీడర్స్ ఉంటారు. ఆ 2 లీడర్లు కూడా సమైక్యలే ఈసీ మెంబర్ గా ఉంటారు. అందులో 5 లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్య కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 తారీఖు ఉంటుందండి మాది వివో మీటింగ్. ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 మంది లీడర్స్ 6 తారీఖు అటెండ్ అవుతాం. 6 తారీఖు అటెండ్ అయ్యి మనకేమన్నా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమన్నా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి. జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూప్ లోలు సమైక్యకు కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి, జ్వరాలు గానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూప్

కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటి గానీ ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్న వాళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షల బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు. మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు లోన్

0: ఐదుగురు సభ్యులకు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఐదుగురు సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1,00,000 వరకు లోన్ ఇస్తున్నారు, 1,00,000 వరకు ఫండ్ తీసుకుంటున్నా కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
2: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటల దాటి 38 సెకండ్లు. ఇప్పుడు విందాం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. మనోరంజన్లో తొలిపాటగా విందాం ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, సత్యమ్మ, జగన్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి వీరందరి కోసం ఈ పాట వినండి. ప్రేమాభిషేకం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. వర్షం చిత్రం కోసం చిత్ర రకీబాలం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, భారతి, భరత్ వీరందరి కోసం ఈ పాట వినండి. వర్షం చిత్రం నుండి ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఎప్పుడు విందా, కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట వినండి. కాలం మారింది చిత్రం నుండి ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, రేవంత్ రెడ్డి వీరందరి కోసం ఈ పాట వినండి. మరణ మృదంగం చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందా. పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లెంతకుంట మండలం, గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవేత్, హర్షవర్ధన్, గంగు హనుమాన్లు, లక్ష్మీ, దేవరాజు, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విత, చాణక్య వీరందరి కోసం ఈ పాట.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.

0: కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. జీవన పోరాటం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, మహేష్, సహజ, వీరందరి కోసం ఈ పాట వినండి. జీవన పోరాటం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. బలిపీఠం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాట. పాట రచన కృష్ణశాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిచంద్ర, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని వీరందరి కోసం ఈ పాట వినండి. బలిపీఠం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందా. మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కమలాపూర్ మండలం కన్నూరు నుండి పెరుక కుమ్రయ్య, లక్ష్మి, ఎల్లవ్వ, శ్యామల, పెరుక వికాష్, చిరంజీవి, రాజదుర్గయ్య, రమేష్,

0: జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్య పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజరాబాద్ దమ్మక్కపేట నుండి మాధం చౌదరి, సమ్మక్క, తిరుమల, బాలరాజు, సహస్ర, శయని, శివుడు, సాధన, తిరుపతి, రియాన్, చిట్టితల్లి, దొండ్ర శ్రావణి, సదానందం, కార్తిక్, కావ్యశ్రీ, నాదం గట్టయ్య, బాలవ్వ, లక్ష్మమ్మ వీరందరి కోసం ఈ పాట వినండి. మురారి చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కొత్త శ్రోతల కోసం ఒకసారి చిరునామా చెప్తున్నానండి. మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి వరంగల్, 506009. ఈ అడ్రస్కి పోస్ట్ కార్డు పైన లెటర్ రాసి మీరు కోరుకున్న పాట, మీరు కోరుకున్న శ్రోతల పేర్లు వినవచ్చు. మనోరంజన్లో ఇప్పుడు విందాం వాన చిత్రం కోసం రంజిత్ చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, నల్లాల శంకరి, పెరిక కుమ్రయ్య, గట్టన్న, సంపత్, సుమతి, మానస, శ్రీను వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో చివరగా మీరు వింటున్న ఆ పాట కాలేజ్ చిత్రం కోసం శ్రీకాంత్ పాడిన పాట. పాట రచన గుండెటి రమేష్, సంగీతం శశి ప్రీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:23. ఇప్పుడు విందాం మధుర గీతలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం సుజాత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ దాసరి.

10:23 ఇప్పుడు విందాం. మధురగీతలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధురగీతాల్లో తొలి పాటగా విందాం సుజాత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందాం. దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన ఆచార్య యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందా సుమంగళి చిత్రం కోసం ఘంటసాల పేసుశీల పాడిన పాట. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

మధురగీతాల్లో ఇప్పుడు విందాం. దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పిసిసిల పాడిన పాట, పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందా. మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా మంచి మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. మంచి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి. నారాయణ రెడ్డి. సంగీతం ఎస్పి కోదండపాటి.

0: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఎల్లారీశ్వరి పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.
1: మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మస

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పిసిసిలో పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా డాక్టర్ బాబు చిత్రం కోసం ఘంటసాల పీసీసీలో పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

మధుర గీతాల్లో మీరు వింటున్న ఆ పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. పాట రచన కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండ్యాలా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 37 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎంఐ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.